ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్విన మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారము. శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై నీనా అరకెల్. Prime Minister Narendra Modi will inaugurate projects worth 13,000 crore rupees in Chennai and Tamil Nadu today. Prime Minister

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజన్ కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరీదేవి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ.
1: కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే, క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి సుభాషితం. భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు. పురుషుని భూషితు చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశించునన్నీయున్. ఇది ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం. నక్షత్రహారాలు, నగలు, నాణ్యాలు మానవునకు అలంకారం కాదు. పువ్వులతో అలంకరించిన కేశపాశాలు, సుగంధ జలాభిషేకాలు మానవులకు భూషణాలు కావు. మానవుని అలంకృతం చేసేది అతని పవిత్ర వాక్కు మాత్రమే. ఆ వాగ్భూషణమే మంచి భూషణం. మిగిలినవన్నీ నశించే స్వభావం కలవి మాత్రమే. ఎంత మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. తెలుగులో మనకు సామెత ఉంది, నోరెట్టుకు బ్రతకవే అని. బాగా బ్రతకనేర్చిన తనంతో కొట్లాడుతూ యాగి చేస్తూ బ్రతకవే అని ఈ సామెతలో చెప్పారు అని అనుకుంటారు. కానీ

0: అది అర్థం కాదని నేననుకుంటాను. అవసరమైనంత వరకు మంచి మాటల్ని మితంగా హితంగా మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ బ్రతకాలని బోధించారేమో ఈ సామెతలో అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా ఈ అర్థాన్నే బలపరుస్తుంది. నోటిని అదుపులో పెట్టుకుని ప్రియమైన సత్యాల్ని మాట్లాడుతూ నొప్పింపక తానవ్వక బ్రతికితే జీవితం అర్థవంతమవుతుంది. పోరాని చోట్లకు పోయి అనరాని మాటలు అంటే రారాని కష్టాలు వస్తాయి అని మరో సామెత. అంటే అనవసరమైన చోట్లకు పోయి అనవసరమైన మాటలు మాట్లాడితే ఆ వాచాలత్వం వల్ల అనేక కష్టాలు వస్తాయి అని అర్థం. టాక్ లెస్ వర్క్ మోర్ అనే సూక్తి కూడా ఉంది కదండి. అనవసరమైన మాటలు ప్రగల్భాలు మాట్లాడాడు ఉత్తరుడు గోగ్రహణం ముందర. నేను కౌరవ వీరుల పీచ మణగొట్టగలను, నాకు సరైన సారథే దొరకలేదు అని బీరాలు పలికిన ఉత్తరుడు అపార కౌరవసేనను చూడగానే బ్రతికియుండిన బలుసాకుతిని బ్రతకవచ్చు అంటూ పలాయనం చిత్తగించి హాస్యాస్పదుడైనాడు. సంజయుని రాయబార సందర్భంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో వాక్కును పదునైన ఆయుధంలాగా ఎలా వాడుకోవచ్చో మనం చూడవచ్చు. సంజయుడు ధర్మరాజును కుశల ప్రశ్నలు అడుగుతూ, మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథుడు ఇక్కడ మీరున్నారని, మీ కుశలం తెలుసుకుని రమ్మని నన్ను ఎంతో ప్రేమగా తానే రథం ఎక్కించి పంపాడు అని చెప్తాడు. సంజయుని పంపడంలో అసలు ధృతరాష్ట్రుని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైనా సంజయుడు ధర్మరాజు కోపం పోగొట్టి యుద్ధం అనే ఆలోచన మానేటట్లుగా చేయాలి అనేది. అందుకే మీ తండ్రి మీ అయ్యా అనే పదాలు వాడుతూ ధర్మరాజు మనసులో బంధుప్రీతి మొలకెత్తింపజేసే ప్రయత్నం చేశాడు. కాని అరణ్య అజ్ఞాతవాసాయాసంతో బాధపడిన ధర్మజునకు ఇది ముల్లా గుచ్చుకుంది. అందుకే అతడు ధృతరాష్ట్ర ధరణినాథుడు ధృతరాష్ట్ర ధరణినాథుడు అనే పదం ప్రయోగిస్తూ మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాతో బంధులక్షణంతో కాని తండ్రి లక్షణంతో కాని ప్రవర్తించలేదు, రాజు లక్షణంతోనే ప్రవర్తించాడు, నీవు అనవసరమైన పూతలు పొయ్యవద్దు అన్నట్లుంటుంది. ఈ ఘట్టంలో వాక్కుకు ఎంత పదునుందో మనకు తెలుస్తుంది. ఇక అహంకారపూరితమైన మాటలతో దుర్యోధనుడు భీష్మద్రోణాది వీరులను గాయపరచి ఒక రకంగా తన అపజయానికి తానే కారకుడైనాడు. వినయ ప్రపూరితమైన వాక్కుతో ధర్మరాజు అందరినీ మెప్పించి తన వాళ్లను చేసుకోగలిగాడు. మంచి మాట, హితవైన మాట, సత్యమైన మాట, ఎవరినీ ఒప్పించని మాట, అందరినీ ఒప్పించే మాట మీకు మిత్రులను చేకూరుస్తుంది. వంకర మాట, పొడుపు మాట, వ్యంగ్యపు మాట, అసత్యమైన మాట మీకు శత్రువులను సమకూరుస్తుంది. అటువంటి వాక్యే మానవునకు సుభూషణం.
1: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ సి పద్మావతమ్మ గారిచే వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు శీర్షికన చీని నిమ్మ తోటల్లో సూక్ష్మధాతుల లోపాల గురించి ఇంకా నివారణ గురించి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు ప్రధాన శాస్త్రవేత్త గారు అందించే వివరాలు విందాం.
2: ఆంధ్రప్రదేశ్లో వాతావరణం, నేలలు బత్తాయి నిమ్మ తోటలకు పెంపకానికి చాలా అనువుగా ఉన్నాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలో నిమ్మ బత్తాయి తోటల దిగుబడులు గణనీయంగా తగ్గి తొందరగా క్షీణించడం జరుగుతోంది. దిగుబడి తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటైనటువంటి పోషకాల యాజమాన్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బత్తాయి నిమ్మ తోటలకు పోషణ చాలా ముఖ్యమైన అంశం. ఈ తోట పంటల వేరు వ్యవస్థ మామూలుగా భూమి పైపొరల్లో విస్తరించి ఉండడం వల్ల సూక్ష్మ స్థూల పోషకాలు సరైన సకాలంలో అందించినప్పుడే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. అంతేకాకుండా రైతులు ఎక్కువగా ముఖ్య పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువులను మాత్రమే అందిస్తూ సూక్ష్మ పోషకాలను విస్మరిస్తున్నారు. బత్తాయి నిమ్మ తోటల్లో వచ్చే సూక్ష్మధాతు లోపాలు, లక్షణాలు, నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూక్ష్మధాతు లోపాలు ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషించినట్టయితే, మొదటిగా ఈ బత్తాయి నిమ్మ తోటలను సున్నం అధికంగా ఉన్న నేలల్లో, అంటే ఉదయం సూచి 9 కన్నా ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేయడం వల్ల ఇనుము, మ్యాంగనీసు, బోరాను ఈ ముఖ్యమైనటువంటి ధాతువులు లభించక ఆయా లోప లక్షణాలు కనిపించడం జరుగుతోంది. అంతేకాకుండా సాగునీటి యాజమాన్యం లోపించడం వల్ల ఈ బైకార్బోనేట్స్, కార్బోనేట్స్ అనేవి సాగునీటిలో ఎక్కువగా కావడం వల్ల కూడా ముఖ్యంగా ఇనుము అనే ధాతులో

పని ఎక్కువగా గమనించడం జరుగుతోంది. అంతేకాకుండా తోటల్లో మురుగునీటి సౌకర్యం అనేది సరిగా లేనప్పుడు ప్రాణవాయువు, మనం ఆక్సిజన్ అంటాము, అది తగినంత వేర్లకు అందకుండకపోవడం వల్ల కూడా ఈ సూక్ష్మధాతు లోపాల లక్షణాలు మనము మొక్కల్లో గమనించడం జరుగుతోంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ సేంద్రీయ ఎరువుల వాడకం అనేది చాలా తగ్గించేశాం. ఇది ఎప్పుడైతే సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గిపోతుందో నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంతతి అనేది తగ్గిపోయి నేల సారం తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గినట్లయితే జింకు, ఇనుము అనే ప్రధాన లోపాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ రబీ సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి మనకు. మామూలుగా ఈ తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పోషకాల లభ్యత నేలలో సరిగా లేకపోవడం వల్ల, అంతేకాకుండా సరఫరా అనేది లేకపోవడం వల్ల ఈ సూక్ష్మధాతు లోపాలు మొక్కల్లో ప్రస్ఫుటంగా కనిపించడం జరుగుతుంది. ఇక నత్రజని, భాస్వరం ఎరువులను మోతాదుకు మించి వాడుతున్నాం. ఈ విధంగా మోతాదుకు మించి ప్రధాన పోషకాలు అయినటువంటి నత్రజని, భాస్వరం ఎరువులను వాడడం వల్ల మాలిబ్డినం, జింక్ అనే ధాతు లోపాలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా నులిపురుగులు, శిలీంధ్రాలు ఈ వేరు వ్యవస్థను ఆశించి నష్టపరిచినప్పుడు ఈ మొక్కలు భూమిలోని పోషకాలను సరిగా గ్రహించలేక ఈ లోపాలు ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా నత్రజని, భాస్వరం ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వాడడం వల్ల కూడా మనకు సూక్ష్మధాతు లోపాలు ఈ చీని బత్తాయి తోటలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనము ఈ సూక్ష్మధాతు పోషకాల విషయానికి వస్తే జింకు, ఐరన్, కాపర్, మ్యాంగనీసు, బోరాన్ ఇలా ఉన్నాయి మనకు. ఒక్కొక్క ధాతు లోపము, దాని యాజమాన్యం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా జింక్ విషయానికి వస్తే, ఎప్పుడైతే జింక్ అనేది నేలలో తక్కువగా అవుతుందో లేదా మొక్క గ్రహించే శక్తి సన్నగిల్లుతుందో అప్పుడు ఆకుల సైజ్ బాగా తగ్గిపోతుంది, చిన్నగా తయారవుతాయి, తర్వాత నిటారుగా ఉండి పెలుసుగా మారిపోతాయి అన్నమాట ఆకులు. ఆకుల్లో ఈ నెల మధ్య లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా చారలు చారలుగా కనిపిస్తాయి. లేత కొమ్మల్లో అయితే ఈ జింకు లోపం వల్ల కణుపుల మధ్య దూరం తగ్గి ఇగుర్లు గుబురుగా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లోప లక్షణాలు మనము ఈ చీని బత్తాయి తోటల్లో గమనించినప్పుడు వాటి నివారణకు గాను జింక్ సల్ఫేట్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే, అది కూడా ఎలా అంటే లేత ఆకులపై 15 రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు చేయాలి. ఈ రకంగా మనము జింక్ లోపంని రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కూడా 7 సంవత్సరాల వయసు కలిగిన చెట్టుకు 250 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 కిలో ఇనుముతో కలిపి కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి చెట్ల పాదుల్లో వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనం కూడా నేలలో వేసి కూడా మనం అరికట్టుకోవచ్చు. ఇక రెండవదైనటువంటి ఇనుము విషయానికి వస్తే, మనం ఫెర్రస్ అంటాం ఇనుము, నిమ్మ తోటల్లో ఎక్కువగా ఇనుము ధాతు లోపాలు గమనించవచ్చు. ఈ ధాతు లోపాలు ఎక్కువగా మొదటగా లేత ఆకులపై కనిపిస్తాయి. ఆకుల్లో ఈనెల మధ్య, ఈనెల మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఈనెల మధ్య భాగం లేత పసుపు రంగులో మారిపోతుంది. దీని లోపం తీవ్రమైనప్పుడు ఆకులు పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇనుము ధాతు లోపం వల్ల ఈ లక్షణాలు మనము పైరు మీద గమనించినప్పుడు, పంట మీద గమనించినప్పుడు, దాని నివారణకు గాను అన్నభేది అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనం దాన్ని. ఈ అన్నభేదిని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన స్ప్రే చేసుకున్నట్టయితే, అంటే పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ ఇనుము ధాతు లోపాన్ని మనము పూర్తిగా అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి వర్షాకాలంలో కూడా బాగా కాపు కాసే చెట్టుకు, ఎప్పుడైతే నిమ్మ బత్తాయి తోటల్లో బాగా ఎక్కువగా కాపు కాస్తుందో అట్లాంటి మొక్కలు ఎక్కువగా మనకు ఈ ఇనుము ధాతుని ఎక్కువగా గ్రహించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనకు అడిషనల్గా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బాగా కాపు కాసే చెట్టుకు, ప్రతి చెట్టుకు కూడా 150 నుంచి 200 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ పొడిని 30 కిలోల పశువుల ఎరువుతో కలిపి 3 నుంచి 4 రోజులు బాగా మగ్గబెట్టి చెట్ల పాదుల్లో వేసుకున్నట్టయితే ఈ ఇనుము ధాతు లోపాన్ని మనము పూర్తిగా నివారించుకోవచ్చు. ఎప్పుడంటే వర్షాకాలంలో కానీ, లేదంటే ఎక్కువగా చలి ఉన్న టైంలో మనము ఈ రకంగా ఇనుమును మనం పశువుల ఎరువుతో కలిపి బాగా మగ్గబెట్టి మనం చెట్ల పొదల్లో వేసుకున్నట్టయితే, మొదల్లో వేసుకున్నట్టయితే బాగా ఈ ఇనుము ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. ఇక మూడో మూలకమైనటువంటి మ్యాంగనీస్ విషయానికి వస్తే, ఈ మ్యాంగనీస్ అనేది చౌడు తీవ్రంగా ఉండి బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మన నేల చౌడు తీవ్రత అంటే పిహెచ్ ఉదజని సూచి అంటాం, అది ఎప్పుడైతే 8.5 కంటే ఎక్కువగా ఉంటుందో, అటువంటి నేలల్లో సాగు చేస్తున్న ఈ బత్తాయి, నిమ్మ తోటల్లో రైతులు తప్పనిసరిగా ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని చూడడం జరుగుతుంది, గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా లేత ఆకులు ఈనెలు ఆకుపచ్చగా ఉంటాయి, మిగిలిన భాగాలన్నీ పసుపు రంగుకు మారిపోతాయి.
కానీ ఇనుము ధాతు లోపంలాగా ఆకులు పూర్తిగా తెల్లగా మారవు.

0: మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఇనుము ధాతువులో ఫైనల్ స్టేజ్లో ఆఖరి స్టేజ్లో మొత్తం ఆకులన్నీ తెలుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. కానీ మ్యాంగనీస్ లోపం వల్ల అలా పూర్తిగా తెల్లగా మారిపోవడం జరగదన్నమాట. అందువల్ల దీని నివారణకు గాను 1 లీటర్ నీటికి 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ కలిపి బాగా విప్పారిన లేత ఆకుదశలో పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ మ్యాంగనీస్ లోపాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇక ద్వితీయ పోషకం అంటాం దీన్ని, మెగ్నీషియంను. ఎప్పుడైతే ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మధ్య సమతుల్యత లోపించినప్పుడు ముఖ్యంగా ఈ మెగ్నీషియం లోపం అనేది కనిపించడం జరుగుతుంది. ఆకుల మధ్య ఈనకు ఇరువైపులా పసుపు పచ్చని మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ మచ్చలు క్రమేణా పెద్దవై ప్రధాన ఈనకు ఇరువైపులా తిరగబడిన వి ఆకారంలో ఆకుపచ్చ ప్రదేశం మిగులుతుంది. ఎప్పుడైతే మనం ఇటువంటి లోప లక్షణాలు ఈ చీని, నిమ్మ, బత్తాయి తోటల్లో మనం గమనించినట్లయితే దాని నివారణకు గాను మెగ్నీషియం సల్ఫేట్ అనే ద్రావణాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి లేత ఆకులపై పిచికారీ చేసినట్టయితే మనకు ద్వితీయ పోషకమైనటువంటి ఈ మెగ్నీషియం లోపాన్ని కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. ఇక ఇంకొక సూక్ష్మ పోషక విషయానికి వస్తే రాగి, దాన్ని మనం కాపర్ అంటాం. ఎప్పుడైతే కొమ్మ గ్రీవ భాగాల నుంచి బంక కారడం జరుగుతుందన్నమాట, అంటే కొమ్మల ఎడ్జెస్ నుంచి బంక కారినట్టు జరుగుతుంది. దీన్ని మనము కాయల్లో కూడా గమ్ పాకెట్స్ అనేటివి గమనించవచ్చు. దీని నివారణకు మనము కాపర్ సల్ఫేట్ అనే దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి లేత ఆకుదశలో పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాయల్లోనూ తర్వాత కొమ్మల్లోనూ ఇట్లా బంక కారడాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. ఇక బోరాన్ విషయానికి వస్తే లేత ఆకులు ఈనలు పసుపు రంగుకు మారిపోతాయి. ఆకుల అంచుల వెంబడి చివరి భాగాలు వంపు తిరిగి ఉంటాయి. ముదురు ఆకుల్లో ఈనలు దలసరిగా ఉబ్బి వంకర తిరిగి పగుళ్ళు అనేటివి ఏర్పడడం గమనించడం జరుగుతుంది. కొత్తగా పెరిగే కొమ్మ విషయానికి వస్తే ఆ కొత్తగా పెరిగే కొమ్మ చివర పెరుగుదల పూర్తిగా తగ్గిపోయి పక్క కొమ్మలు పెరగడం వల్ల గుబురుగా ఉండే కొమ్మలు అనేటివి ఏర్పడడం జరుగుతాయి. కాయలపై పగుళ్ళు ఏర్పడడం ఈ బోరాన్ యొక్క లోపానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే మన నేలలో తగినంత బోరాన్ లేకపోతుందో ఈ చీని, నిమ్మ, బత్తాయి పండ్లలో మనకు ఈ పగుళ్ళు అనేటివి సర్వసాధారణంగా గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పగులు ఏర్పడి దానికి నీరు పట్టి కులిపోయినట్లు కనిపిస్తాయి అన్నమాట.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధుల శీర్షికన చీని, నిమ్మ తోటల్లో సూక్ష్మధాతు లోపాల నివారణ గురించి డాక్టర్ ఎం విజయ్ శంకర్ బాబు గారు అందించిన వివరాలు విన్నారు. ప్రధాన శాస్త్రవేత్త ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు

0: పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట రెండవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు, డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. 25 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు

0: తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు

ఈ ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా దసరా బొమ్మల కొలువు విశిష్టత గురించి శ్రీ ఏ కుమారరాజాగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.

8:35 హలో అభిలాష ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు. 9:30 నవ్వుతూ బ్రతకాలిరా రూపకం, వ్యాఖ్యానం శ్రీ ఏ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది. పది గంటల 15 నిమిషాల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు

సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ కెవి రమణ.

రాత్రి 7:45 శ్రీ ఆర్ వివేకానంద పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 8:45 శ్రీ డి వెంకటరమణ పాడిన జానపద గీతాలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యేమా కార్యక్రమ వివరాలు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు.

0: అంబావాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసం సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన

0: 36 కేంద్ర పథకాలను అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, ఇంకా దసరా బొమ్మల కొలువు విశిష్టత గురించి శ్రీయే కుమారరాజాగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. ముందుగా వినండి ఒక పాట.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: Mukhan Motimala.
3: Sai Bol.
2: Gajja Babala.
3: Sai Bol.
2: Nadugolo Kamara.
3: Sai Bol.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఇప్పుడు వినండి సమాచార వేదిక. నగరంలోని పేదలకు చల్లటి ఇంటి నిర్మాణాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కూల్ హోమ్స్ ఉమెన్స్ లైవ్లీహుడ్స్ పేరుతో చేపట్టనున్న వీటికి అనంతపురం నగరం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది.

కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఇప్పటికే స్వస్తి టీం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాయి. మెప్మా విభాగం ఆధ్వర్యంలో ఈ కూల్ రూఫ్ ఇళ్ల కోసం నగరంలోని 5 ప్రాంతాలను ఎంపిక చేశారు.

0: ప్రాంతాలు ఆజాద్ నగర్ నీరుగంటి వీధులను ఎంపిక చేశారు. జనవరి 2027 నాటికి 1000 ఇళ్లతో పాటు 25 ప్రభుత్వ భవనాలకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను 2011 జనాభా లెక్కలను అనుసరిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. శనివారం సెలవు రోజైనప్పటికీ జెడ్పీ హాల్లో రాత్రి వరకు అధికారులు రిజర్వేషన్ లెక్కలను ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా లెక్కలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. గత ఎన్నికల జాబితాను అనుసరించి రిజర్వేషన్లు రొటేట్ చేస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లు ఆయా రెవెన్యూ డివిజన్ల అధికారుల సమక్షంలో తుది రూపు ఇస్తారు. జిల్లా స్థాయిలో ఖరారు చేసే రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారమే చేస్తారని జెడ్పీ సీఈఓపీ విజయలక్ష్మి వెల్లడించారు. రిజర్వేషన్ జాబితాలు ప్రాథమికంగా సిద్ధం చేశామని వివరించారు. అనంతపురం స్థానిక బెంగళూరు రోడ్డులో ఉన్న శివకోటిలో శనివారం దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. దసరా నేపథ్యంలో కోలాపురి అమ్మవారి పాదాల దర్శనం ఏర్పాటు చేశారు. ఆదివారం నుండి 10 రోజుల పాటు నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరపనున్నట్లు పీఠం వ్యవస్థాపకుడు అప్పస్వామి తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం అర్బన్లో శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. శనివారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయంలో డీఎస్పీ కరుణాకర్రావు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరగకుండా చూడాలని డీఎస్పీకి ఎమ్మెల్యే సూచించారు. సమాచార వేదిక విన్నారు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి దసరా బొమ్మల కొలువు విశిష్టత. శ్రీ ఏ కుమారరాజాగారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
1: మన సంస్కృతి, సాంప్రదాయం, విలువలు ఎంతో ఉన్నతమైనవి. కుటుంబ గౌరవం, విలువలు, ఉమ్మడి కుటుంబాల సంతోషాలు మన పండుగల వేడుకలు ఎంతో వైశిష్ట్యతతో కూడుకున్నవి. ఏ పండుగ విశిష్టత దానిదే. ప్రత్యేకించి సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, కనుమ పండుగ నాడు గోమాత పూజలు, దీపావళి దేదీప్యమానాలు, నోములు వ్రతాలు, కృష్ణాష్టమి ఉట్టి ప్రాధాన్యత, 10 రోజుల దసరా ఉత్సవ వేడుకలు, గణపతులలో ఉత్సవమూర్తుల కోలాహలం, ఆహా ఓహో అనేలా మనసుకు ఉద్దీపన, ఆనందం, భక్తిభావం చేకూర్చేవిగా ఉంటాయి. అలాంటి మన పండుగల పర్వంలో అత్యంత విశిష్టంగా, శోభాయమానంగా జరుపుకునేది దసరా వేడుకలు, ఉత్సవాలు. ఈ 10 రోజులు బొమ్మల కొలువుతో తీరిన లోగిళ్ళు, రంగురంగుల రంగవల్లులు, పేరంటాండ్ల సందడులు, భక్తిభావంతో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల ఘుమఘుమలు, ఇలా అన్ని సన్నివేశాలు కడుహృత్యంగా, రమణీయంగా, కనుల విందుగా మనసుకు హత్తుకునేదిగా ఉండి మైమరిపింపచేస్తాయి. అలాంటి కడుముచ్చటైన బొమ్మల కొలువుల వైశిష్ట్యతను, అమ్మవారి అనుగ్రహ సాధనా మార్గాన్ని, ముత్తైదువుల సంరంభాన్ని, కదిరి శ్రీమద్ లక్ష్మీ నృసింహ ఆలయ విశేషాన్ని జోడించి తమదైన మాటల్లో వినిపిస్తున్నారు అర్చకులు శ్రీ ఏ కుమారరాజావారు. వారి మాటలు ఆలకిద్దామా?
2: మేము ఇక్కడ వంశపారంపర్యంగా 11 తరాలుగా పూజ చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దశావతారముల అలంకారములు కూడా జరిపి విశేష అలంకారములతో కనువిందు చేస్తున్నారు. ఈ యొక్క 10 రోజులు స్వామివారికి చాలా వైభవంగా అలంకార ఉత్సవాల పేరుతో వివిధ అలంకారాలు జరుగుతాయండి.
1: వివిధ అలంకారాలు అన్నారు కదా, ఆ అలంకార వైశిష్ట్యతను కొంచెం వివరించండి. ఏ రోజుల్లో ఏది?
2: మొదటి రోజు మత్స్యావతారము, రెండవ రోజు కూర్మావతారము, మూడవ రోజు నృసింహావతారం, నాలుగవ రోజు రామావతారం, ఐదవ రోజు సరస్వతి అలంకారం, ఆరవ రోజు కృష్ణావతారం, 7వ రోజు పరమపదనాథ అలంకారం, 8వ రోజు వెంకటేశ్వర అలంకారం, 9వ రోజు మోహిని అలంకారం, 10వ రోజు విజయదశమి ఉత్సవము జరపబడుతుందమ్మా. అనాదిగా
1: జరపబడుతుంది. బాగుంది. మరి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క భక్తిని సలుపుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే దసరా సందర్భంగా మరి బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటామండి. దాని వైశిష్ట్యతని ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్న వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? తర్వాతి తరం వారికి కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సంప్రదాయాన్ని వారికి చెప్పదలుచుకున్న విశేషాలు చెప్పండి.
2: దేవీ భాగవతంలో ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు అనబడేటువంటి 9 రోజుల వైశిష్ట్యాన్ని అత్యంత వైభవపేతంగా వర్ణించడం జరిగింది. మహిషాసురుణ్ణి సంహారం చేయడానికి అమ్మవారు చాలా ఉద్విగ్నమైన భరితమైనటువంటి వాతావరణంలో యుద్ధం చేయడం జరుగుతుంది. 9 రాత్రులు అహోరాత్రములు యుద్ధము చేసినను అతని శక్తి మరింత రెట్టింపై అమ్మవారిని దాదాపుగా నిస్సత్వకి గురి చేసినటువంటి పరిస్థితుల్లో 3 కోటి దేవతలు కూడా, త్రిమూర్తులు కూడా వారి వారి ఆయుధములను, వారి వారి శక్తిని ఏకకాలములో కేంద్రీకరించి అమ్మవారికి ప్రసరణ చేయడంతో ఉద్విగ్నమైనటువంటి, ఉత్తేజపూరితమైనటువంటి, మహోగ్రమైనటువంటి శక్తితో అమ్మవారు ఆ యొక్క మహిషాసురుణ్ణి ఆ యొక్క మహర్దశమి రోజు చంపబడినట్టుగా చెప్పబడుతోంది. ఇటువంటి దినాన్ని పురస్కరించుకుని 3 కోటి దేవతల ప్రతిరూపాలైనటువంటి వివిధ రకములైనటువంటి దేవతల యొక్క దేవతామూర్తుల బొమ్మల్ని ఇంట్లో పెట్టి 9 రాత్రులు కూడా ఆ యొక్క స్వామివారులని పూజిస్తూ తరించడం ఇక్కడ ఆనవాతిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ యొక్క దేవతలందరి ముందర ఒక కలశాన్ని ఉంచి ఆ యొక్క దుర్గామాతని ఆ యొక్క ఆవాహన

0: చేసి షోడశోపచారములు నిత్యము త్రికాల పూజ చేసి ఎవరైతే ఆ యొక్క భక్తి శ్రద్దలతో అమ్మవారిని ధ్యానించి విజయ దశమి వరకు కూడా ఈ యొక్క బొమ్మల కొలువులో 10 మంది ముత్తైదువులకి తాంబూలములు పసుపు కుంకుమ ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారో వాళ్లు సకలైశ్వర్యములను పొంది ఆయురారోగ్యాలు పొంది జీవిత పర్యంతం ఈ యొక్క స్వామివారి యొక్క సాయుధ్యాన్ని వైకుంఠ లోకాన్ని పొందుతారని ఆగమ శాస్త్రాలు పురాణములు చెబుతున్నాయమ్మా.
1: అయితేనండి, ఇప్పుడు గృహిణులు అర్చించాలి, పూజించాలి, నిత్య పూజలు సలపాలి 10 రోజులు, అలాగే 3 పూటలు కూడా పూజ చేయాలి అని చెప్పారు, నైవేద్యం చేయాలి. ఆ వైనాన్ని కూడా అంటే మన సౌందర్య లహరిలో చెప్పినట్టుగా శివశక్తి ఆయుక్తో ఎదివతి శక్త, మరి స్త్రీలు ఎలా అర్చించాలి, ఆ వైఖరిని ఒకసారి వివరించండి.
0: స్త్రీలు ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఆవు పేడతో వంటింటిని ఇతరత్ర శుద్ధము చేసుకుని ఆ యొక్క కలశాన్ని పూర్ణోదకంతో నింపి ఆ యొక్క అమ్మవారిని ఆవాహనాది షోడశోపచారములతో పూజ చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అమ్మా. ఇది కాక పండుగ అంటే కేవలం మన ఇంట్లో భక్ష్యాలు ఇతరత్ర పిండి పదార్థములు మనము భుజించడమే కాదు, ఇతరత్ర పేద సాధల్ని బ్రాహ్మణుల్ని ముఖ్యమైన అర్హమైనటువంటి వాళ్లందరినీ కూడా పిలిచి ఆ యొక్క అన్నదానము విశిష్టమైనటువంటి దానములన్నీ సలిపి చేయడానికి ఇదొక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా దాన ధర్మములతో ఆ యొక్క ఇంటిని వంశాన్ని సౌభాగ్యాలతో వర్ధిల్లజేసే విధంగా ప్రతి గృహిణి కూడా ప్రవర్తిస్తూ ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలమ్మా 10 రోజులు.
1: అయితేనండి, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ది చెందాం అనుకుంటున్న ఈ రోజుల్లో కంప్యూటర్ తప్ప మరొకటి తెలియదు పిల్లలకి, టీవీ తప్ప మరొకటి అసలు అర్థం కాదు, వాళ్ళ ప్రపంచం అదే. మరి అలాంటి వారికి మన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఈ బొమ్మల కొల యొక్క వైశిష్టత గాని, పండుగల యొక్క విశిష్టతను గాని అందించాలి, ఆ బాధ్యత మన మీద ఉంది. మరి వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి.
0: ఇందులో మనం 2 విధాలుగా ఆలోచించాలి. ఒక రకంగా వచ్చే నష్టాన్ని వారి వారి తల్లిదండ్రులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బిడ్డల్ని చూసుకోవాలి. రెండవది ఏమిటంటే దీనివల్ల మనకు మంచి కూడా చాలా ఉందమ్మా. చెడు కాని మంచి కాని వేగంగా విస్తరించే ఒకటువంటి విధానం పూర్వం లేదు. ఒక విషయం చెప్పాలన్నా, ఒక విషయం 10 మందికి తెలియజేయాలన్నా పూర్వం చాలా కష్టపడేవారు. వాళ్లే వెళ్లి చెప్పడం జరిగితే గాని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పండగని, ప్రతి ఒక్క ఉత్సవాల్ని ఆయా భక్తి ఛానళ్ల ద్వారా, మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరి కూడా అందించే విధంగా ఈ యొక్క దూరదర్శన కాని, దూరవాణి కేంద్రములు కాని ప్రతి ఒక్కరికి అందించే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీని నుంచి చాలా మంచి కూడా జరుగుతూనే ఉందని మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ల వాళ్ల ఆ యొక్క సామాజిక పరిస్థితుల్ని బట్టి మారుతారే గాని వాళ్ల యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క వాళ్ల పెద్దలు ఎట్లయితే ఆచరించి ఉన్నారో ఆ పండగల్ని, వాళ్ల యొక్క విధి విధానాల్ని కూడా ఆ యొక్క బిడ్డలకి అందించే విధంగా వాళ్లు ప్రవర్తిస్తూ ఉంటే ఏ కాలమైనా ఎంతటి వేగవంతమైన కాలంలో కూడా భక్తి శ్రద్దలు ఏమాత్రం లోపం లేకుండా దేవాలయాలకు వస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏమంటే ఒక పాశ్చాత్య ధోరణి వల్ల పలు మార్పులు సంభవించి ఉండొచ్చు, కానీ భక్తి అనేది ఒక అంతర్లీనంగా భక్తుల్లో అందరికీ కూడా ఉందమ్మా. ఇది పరిపూర్ణంగా మనం తోసిపుచ్చలేం. ఆ యొక్క ప్రభావాన్ని ఎంత వృద్ధి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి యువత కానీ, ఇప్పటి సమాజంలో భక్తులు కాని, ఆస్తికులు కాని, దేవుణ్ణి ఆరాధించేవారు కాని ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండగల్ని వాళ్ల వాళ్ల శక్త్యానుసారం చేస్తున్నారు. కాకపోతే పూర్వం ఉన్న ఆచరణకి సాధ్యం కానిటువంటి దాన్ని ఏదో కొద్దిగా మార్పులు చేసుకుని చేస్తున్నారమ్మా ప్రతి ఒక్కరు కూడా పాపం.
1: దసరా సందర్భంగా చాలా మంచి విశేషాలు, అలాగే ఆలయ విశేషాలు కూడా వినిపించారు. మరి దీంతో పాటు మా శ్రోతలకి దసరా సందర్భంగానే మీ ఆశీర్వచనాలు కూడా అందిస్తే బాగుంటుందండి.
0: ఓం జాతవేదశే సునభ మసోమరాతి యతో నితః శివేదః సనః పరషదతి దుర్గా నిభిస్వ క్షామద్దేవోతి దురితాజ్ఞిః. ఓం నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశ మీత్యగ్రే భాగం దేవేభ్యో వితతాధ్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ప్రతి

0: ఒకరికి కూడా ఆ యొక్క దుర్గామాత అనుగ్రహంతో శరన్నవరాత్రులు, దసరా పండుగ సంభ్రమాలతో బిడ్డా పాపలతో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శ్రీ కాదృ లక్ష్మీ నృసింహస్వామివారి అనుగ్రహంతో బాగుండాలని, ప్రతి ఒక్కరికి కూడా భక్తి శ్రద్దలు పుట్టుకతోనే అలవరుచుకొని స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా కులమత వర్గ భేదములు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సేవలో పండుగలు పబ్బములు చేసుకుని 10 మందికి దాన ధర్మాలు చేసి ఈ యొక్క భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తూ హరిహి ఓం.
1: శ్రోతలు, ఇంతవరకు దసరా బొమ్మల కొలువు విశిష్టత గురించి శ్రీ ఏ కుమారరాజా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

0: U.S. trade pact to be finalized accordingly, says Commerce and Industry Minister Piyush Goyal. The Sunday Statesman reports UP Chief Minister Yogi Adityanath accepts Akhilesh's challenge to contest from Ayodhya, asks him to follow suit. The Sunday Express writes rupee near 97 versus dollar, RBI unveils measures to curb speculation. And finally, Lakme Fashion Week, returning to Delhi this week, will see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best-looking foot forward. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhani Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day long festival to worship goddess Durga begins with religious fervor and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akasivani, Elur Jilla Samachar Lake Winter, Rachana. ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మంత్రిని కలిసిన ఎంపీ, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, సేవా సంకల్ప అభియాన్, ప్రాణాలు కాపాడాలన్న ఎస్పీ, కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్, పోషణ్ మాసం, పాస్ పుస్తకాలు పంపిణీ, ధాన్యం సేకరిస్తామన్న మంత్రి, ఆయిల్ ప్లాంటేషన్, పీపీఏ బృందం ప్రాజెక్టు పరిశీలన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఉండవల్లిలో రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. గత 2 ఏళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు, కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పాస్ పుస్తకాలను

0: పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో 48 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71 వేల సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. హలో, నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. బాగున్నామండి, చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు? మీకు కూడా అండి నవరాత్రుల శుభాకాంక్షలు. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట? వెంగముని గారు. బాగున్నామండి, చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట అండి? ఏ చిత్రం సార్? ప్రేయసి రావే. తప్పకుండా చూస్తామండి. ప్రేయసి రావే చిత్రం నుండి. తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
2: కచ్చిరా జిల్లా మురిగుబు మండలం నక్కలపల్లి నుండి యంగమూని శ్రీదేవి, పెద్దరాజు, విష్ణు, బాలు, వైష్ణవి, అర్చనాది, నారాయణమ్మ, సుజ్ఞాయేశ్వరావు.
1: అలాగేనండి, మీ అందరి కోసం మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
2: మురిగుబు నుంచి ప్రసాద్ మేడం.
1: అలాగేనండి, తప్పకుండా అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి.
2: అనంతపురం జిల్లా నుండి గార్దన మండలం నుండి సిద్ధయ్య మాట్లాడుతాను మేడం.
1: సిద్ధయ్య గారు బాగున్నారా అండి?
2: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నాం. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
2: వేట మేడం. సినిమా పేరు వేట.
1: వేట. వేట చిత్రం నుండి ఏ పాట అండి?
2: ఊరేమిటమ్మా పేరేమిటమ్మా అనే పాట ఉంటుంది మేడం.
1: పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
2: మన అనంతపురం వింటున్న రేడియో శ్రోతలు అందరి కోసం మేడం.
1: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: ఎక్కడున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: హలో.

0: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎక్కడ నుండి
0: మేడం, నేను
1: ఎక్కడ?
0: కడప నుండి చేస్తున్నాను మేడం.
1: మీ పేరు అండి?
0: నా పేరు మల్లికార్జున మేడం.
1: మల్లికార్జున్ గారు, హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
0: మేడం, మూడు ముళ్ళ బంధం సినిమాలో పాట కావాలి మేడం.
1: మూడు ముళ్ళ బంధం.
0: అవును మేడం.
1: ఆ చిత్రం నుండి ఏ పాట అండి?
0: ఆ సినిమా నుండి ఏ పాట వేసినా పర్వాలేదు మేడం, ఎందుకంటే పాటలు కొంచెం గుర్తు లేదు మేడం నాకు.
1: అలాగేనండి, తప్పకుండా మూడు ముళ్ళ బంధం చిత్రం నుండి టైటిల్ సాంగ్ వేస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
0: చెప్తాను మేడం. పాటలు కోరుతున్న శ్రోతలు వచ్చేసి జయమ్మ, రోణమ్మ, మల్లికార్జున, చంద్రకళ, చంద్రావతి, గంగులయ్య, మా కుటుంబ సభ్యులంతా మేడం.
1: అలాగేనండి, మీ అందరి కోసం తప్పకుండా మీరు అడిగిండే పాట వేస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి.
3: ఒడియంపేట మధ్యపేట నాగరంగయ్య మేడం.
2: ఒడియంపేట నుండి నాగలయ్య గారు చెప్పండి. చిత్రం
3: నాగరంగయ్య.
2: నాగరంగయ్య.

0: ఏ చిత్రం నుండి ఏ పాట రంగయ్య గారు?
1: సహా సామ్రాట్లండి నేను మేడం.
0: ఏ చిత్రం అండి?
1: సహా సామ్రాట్ బాలకృష్ణ.
0: సహ సామ్రాట్. ఆ చిత్రం నుండి ఏ పాట అండి?
1: ఏదోటండి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మద్దిలేటి నాగరంగయ్య, భాగ్యమ్మ, రంగస్వామి, భువనలక్ష్మి, మోక్షిత, ముత్యాల శివ, అందరి కోసం మేడం, ఇంచున్న అందరి కోసం.
0: తప్పకుండానండి. మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో, నమస్తే అండి. హలో బిలాష కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు? రాధా గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట రాధా గారు? మీకు కూడా అండి. అవును మేడం, మీరే తొలి మహిళా కాలర్ ఈరోజు. చెప్పండి, ఏ చిత్రం నుండి అండి? నర్తనశాల. ఏ కార్యక్రమాలు వింటుంటారండి?
2: పాటలు పొద్దున 5:55 నుంచి 10 దాకా వింటాను మేడం.
1: అవునండి.
2: తర్వాత నేను మా అక్క ఇద్దరు వింటాం. రెగ్యులర్ నేను ఈ మధ్య నుంచి.
1: మీరు ఈ మధ్య వింటున్నారు?
2: అవును మేడం, ఒక 6 మాసాల నుంచి నేను రేడియో వింటాను. నేను సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి వింటాను మేడం.
1: సాయంత్రం ప్రసారాలు వింటుంటారు?
2: వింటాను
1: మేడం. పాటలు
2: కూడా వినాను మేడం, ఇంకా పనులు ఉంటాయి కదా. ఈవినింగ్ సాయంత్రం నుంచి 11 దాకా వింటాను.
1: వీలు దొరికినప్పుడు, తీరిగ్గా ఉన్నప్పుడు వింటారు? పాటను కోరుతున్న శ్రోతలు
2: ఆల్మోస్ట్ అన్ని వింటాను మేడం. లీగల్ పాటలు అన్ని వింటాను, పాపం రెగ్యులర్ గా చేసే శ్రోతలే రాస్తున్నాను.
1: అవునండి,
2: రాయట్లేదు.
1: అన్ని శ్రోతలకు ఉపయోగపడే కార్యక్రమాలే ఉంటాయి.
2: అవును మేడం, బాగున్నాయి ప్రోగ్రామ్స్, అన్ని బాగున్నాయి. నేను కూడా లెటర్ రాయాలనుకుంటున్నాను.
1: మరి రాయండి.
2: అందరూ వాళ్ళు పాపం రెగ్యులర్ శ్రోతలే, ఆయన కర్నూలు వెళ్తున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళే రాస్తున్నారు.
1: మీరు కూడా రాయండి రాధ గారు. తప్పకుండా అండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? అలాగేనండి, తప్పకుండా. మీరు కోసం మీరు అడిగిండే పాటను వేస్తున్నాం, వినండి. కాల్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు అండి. అవును మేడం, అవునవును మేడం. ఓకేనండి, మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: మేడం. మా తెలంగాణ మేడం, మా రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుండి. నా పేరు వేమల పరశురాములు.
0: పరశురాములు గారు చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: మేడం ఇవాళ బొబ్బిలి యుద్ధం మేడం సినిమా పేరు.
0: బొబ్బిలి యుద్ధం.
1: మేడం వెంకట రామారావు జన్మ.
0: బొబ్బిలి యుద్ధం చిత్రం లేదండి.
1: మేడం
0: చెప్పండి.
1: లేకుండా మేడం జీవిత చక్రం.
0: జీవిత చక్రం.
1: మేడం
0: ఏ కార్యక్రమాలు వింటుంటారండి?
1: వీలున్నప్పుడు వింటుంటాం మేడం, ఆటలో వింటాం కాబట్టి అది చాలా దూరం ఉంటుంది కదా.
0: అవునండి. జీవిత చక్రం చిత్రం నుండి ఏ పాట అండి?
1: బతుకమ్మ బతుకమ్మ ఉంటుంది మేడం, బతుకమ్మ పాట.
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: చెప్తా మేడం. చీర్ల వంచ నుండి వేమల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రేష్వాన్, రేయాన్స్, లక్ష్మి.
0: అలాగేనండి.
1: దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా అండి. మనందరి కోసం మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో హలో, నమస్కారం అండి. హలో అభిలాష, కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, ఎక్కడ నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: అనంతపురం మేడం.
0: మీ పేరండి?
1: మా పేరు బాబాయ్ మేడం.
0: బాబాయ్ గారు, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: సత్వసింధూరం అంటే అది సరిగమ్మ పాడిన స్వరమే.
0: రక్త సింధూరం చిత్రం నుండి. తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: మా కుటుంబ సభ్యులు మేము, కూతురు, కొడుకు, వాడెన్లు.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిండి పాటను వేస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: మేడం
0: చెప్పండి. హలో
1: బొందా ఫోన్ చేస్తాడు మేడం వారం వారము.
0: హలో,
1: ఆర్టీటీ నుంచి జబ్బార్ సాబు సాయంకాలం కానీ చేస్తాడు రోజు.
0: మనం కూడా కొత్త శ్రోతలకు అవకాశాలు ఇవ్వాలి కదండి.
1: ఇవ్వాలి మేడం, అదే మరి మీరు చెప్పండి మేడం.
0: తప్పకుండా అండి.

0: హలో హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: కడప శ్వాసం ఓవరెడింగ్ మేడం.
0: ఓబి రెడ్డి గారు, హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: మీకు స్వాగతం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: రాణి రత్నప్రభ చిత్రంలో
0: రాణి రత్నప్రభ
1: ఘంటసాల పాట కావాలి మేడం.

0: ఘంటసాల గారు పాడిన పాట. ఏ పాట అండి?
1: నిన్న కనిపించింది మన్న మురిపించింది అందచందాల రాణి నా చిన్నది అనే పాట కావాలి మేడం.
0: చాలా బాగా పాడారండి.
1: మేడం
0: పాటను కొడుతున్న శ్రోతలు చెప్తారా?
1: శ్రోతలు రమేష్, రవి, ఇంకొక రమేష్, బాలాజీ, భాస్కర్, లక్ష్మీదేవి, బుజ్జమ్మ, విశ్వనాథు, హరి, మిగతా వాళ్ళందరి కోసం శ్యాము.
0: అలాగేనండి, మీ అందరి కోసం తప్పకుండా మీరు అడిగిందే పాటలు వినిపిస్తున్నామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: బాయ్ మేడం, ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు? మీకు కూడా అండి. మీ పేరు?
1: మా పేరు బి నాగరాజు.

నాగరాజు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నుండి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట?

0: హలో,
1: నేను శుభవస్తు సినిమాలో గల్ గల్ అని చిరుగజ్జల స్వరం అనే పాట ఉంది.
0: తప్పకుండా వినిపిస్తామండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: అవును మేడం.
0: చెప్పండి.
1: ఈ సుధాకర్, మారుతి,
0: చెప్పండి.
1: తర్వాత సుదర్శన్, రాము, మీరందరూ మా స్టూడెంట్స్ మేడం, మా ఫ్రెండ్స్ మేడం. అందరూ
0: తప్పకుండా అండి. మీ అందరి కోసం మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. రేడియో వాల్యూమ్ కాస్త తగ్గిస్తారా?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుండి ఎవరు కాల్ చేస్తున్నారు?
1: కుమ్మేత నుంచి మేడం. నా పేరు ఓబలేష్.
0: ఓబలేష్ గారు, హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థాంక్స్ మేడం. ముందుగా మన మిత్రులందరికీ అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు,
0: అలాగే
1: నవరాత్రి శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా తప్పకుండా అండి. చెప్పండి,
1: ఏదైనా ఒక
0: చిత్రం నుండి
1: అమ్మవారి పాట ఏదైనా ఒకటి అమ్మవారి పాట వినిపించండి మేడం. శరణ్ గా లైన్ కలిసింది.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: ఈరోజు లాస్ట్ శ్రోత మీరే.
1: అవును మేడం. ఏదైనా పాట వినిపించండి మేడం అమ్మవారిది.
0: తప్పకుండా వినిపిస్తామండి. ఏ కార్యక్రమాలు వింటుంటారండి?
1: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటాం మేడం, మేము మొత్తం వేస్తాం కాబట్టి.
0: అలాగేనండి, మీకోసం ఒక మంచి అమ్మవారి పాటను వినిపిస్తున్నామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: అందరికోసం మేడం పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిండే పాట వస్తుంది, విందామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: శ్రోతలు, ఇంతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, నవ్వుతూ బ్రతకాలిరా రూపకం. వ్యాఖ్యానం శ్రీ ఎ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వినే ముందుగా
1: some journeys deserve a

0: Bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: Mukhan Motimala.
3: Sai Bol.
2: Gajja Babala.
3: Sai Bol.
2: Naduvulo Tamara.
3: Sai Bol.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
6: ఇప్పుడు వినండి, నవ్వుతూ బ్రతకాలిరా రూపకం.
7: ఆకాశవాణి నవ్వుతూ బ్రతకాలి రూపకం. రచన శ్రీమతి అంబాపురం లహరి. వ్యాఖ్యానం ఏ హేమంతరాజు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వినండి, నవ్వుతూ బ్రతకాలి రూపకం.

ప్రతి మనిషి జీవితంలో కోరదగిన ముఖ్యమైన స్వల్పమైన కోరికే నవ్వుతూ బ్రతికే అదృష్టం. నవ్వు అనేది మనిషికి అమూల్యమైన ఆభరణం లాంటిది. ఈ ఆభరణం లోపించిన నాడు మనిషి జీవితం ఒక విధంగా వ్యర్థమైనదనే చెప్పవచ్చు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలను మనం నిశితంగా పరిశీలించితే ఎంతోమంది హాయిగా నవ్వుతూ జీవించడానికి ఎంతగా జీవనపోరాటం సాగిస్తున్నారో మనం గమనించవచ్చు. మనం నేటికిని తెనాలి రామలింగడు, బీర్బల్, నాసిరుద్దీన్ మొదలగు వారి గురించి ఇంకా చదువుతున్నామంటే కారణం వాటి వల్ల మనకు హాయిగా నవ్వుకునే అదృష్టం కలగడమే కదా.

జీవితంలో ఒక్క క్షణం అయినా హాయిగా నవ్వని రోజు అన్నిటికన్నా వ్యర్థమైన రోజు అని అన్న సామెతలో ఎంతో నిజముంది. మనిషి ఎంత ఆనందంగా నవ్వితే అతనిలో అంత నిష్కల్మషమైన హృదయం ఉందని మనం సులభంగా చెప్పవచ్చు. ఎంతటి వ్యక్తి అయినా ఆయనలో స్వచ్ఛంగా నవ్వే గుణం లోపించితే ఆయన వద్దకు పోవడానికి ఒక్కొక్కసారి మనం వెనుకాడవచ్చు.

రోగులను పరీక్షించే డాక్టర్లలో నవ్వే స్వభావం ఉన్నవాడు ఆ డాక్టర్ ఇచ్చే మందుల కన్నా ఆయన చిరునవ్వులోని మహిమే ఆ రోగుల యందు ఆత్మవిశ్వాసం కల్పించి వారిని త్వరగా ఆరోగ్యవంతులను చేయడం మనం చూస్తున్నాం కదా. అలాగే ఏ వృత్తిలోనైనా మనం రాణించాలంటే మనం నవ్వుతూ ఎదుటివారిని నవ్వించడంపై ఆధారపడి ఉంటుంది. ఆ రోజే కార్యనిర్వహణలో ఎంతటి

కష్టం ఎదురైనా అవలీలుగా అడ్డంకిని దాటుకొని పోవచ్చు. ఒక వ్యక్తికి స్మగ్లింగ్ చేసే స్వభావం, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే స్వభావం ఉన్నవాడు ఏనాటికైనా అందుకు తగిన శిక్ష అనుభవించగలననే భయం అతనికి నిశ్చింతంగా నవ్వే అదృష్టం కలుగనేయదు. అయితే తాము సంఘానికి పనికి వచ్చే మంచి పనులు చేస్తున్నామనే తృప్తి ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ తన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించగలడు.

గాంధీజీ నవ్వు గురించి ఒకసారి చెప్తూ, పసిపాపల నోరార నవ్వడం నేర్చుకున్న వ్యక్తికి ఎప్పుడూ విజయం చేకూరుతుంది అని అన్నారు. అంతేకాదు, నీవు నవ్వుతుంటే నీతో పాటు లోకం అంతా నవ్వుతుంది, కానీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం నిన్ను నీ దారికి వదిలి తాను వెళ్ళిపోతుంది అని వెనుకటికి ఒక కవి చమత్కరించాడు.

తన చిన్నారి పాప కోరిన కోరిక తీర్చిన నాడు ఆ పసిపాప నవ్వే నవ్వు వలన ఆ దంపతులకు కలిగే ఆనందం అంతా వారు నవ్వుకునే చిరునవ్వుల్లో మనం చూడగలం. అధికంగా సంతానం పెంచుకుంటే మనలోనే కాదు మన పసిపాపల్లోని నవ్వు కూడా అదృశ్యమైపోతుంది. అందుకే పరిమిత కుటుంబాన్ని మనలో నవ్వును పెంపొందించే పరంగా మనం భావించాలి. నవ్వుతూ ఎంతటి కష్టాన్నైనా మర్చిపోగలం. ఎంతటి కష్టసాధ్యమైన కార్యాన్నైనా నవ్వుతూ చేపడితే మనం పడే శ్రమను మర్చిపోయి అవలీలుగా విజయం సాధించగలం.

0: మీరింతవరకు నవ్వుతూ బ్రతకాలి రూపకం విన్నారు. రచన శ్రీమతి అంబాపురం లహరి, వ్యాఖ్యానం ఏ హేమంతరాజు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.
1: శ్రోతలు ఇంతవరకు నవ్వుతూ బతకాలిరా రూపకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు, మరి కాసేపట్లో వార్తావాహిని

0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: बीते वर्षों में इंडिया मोबाइल कांग्रेस के माध्यम से बहुत कुछ हासिल किया है. हमारे सामने विकसित भारत का एक विराट संकल्प है. इसके लिए हमें अपने प्रयासों को निरंतर व्यापक करते रहना है. हमें IMC को एक ऐसा प्लेटफॉर्म बनाना है जो टेक्नोलॉजी, रिसर्च, इंडस्ट्री, इन्वेस्टमेंट और आइडिया का एक जंक्शन बन सके.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: 7 అక్టోబర్ 2001 జబ్ మేనే గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ థీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ భీ ఆయేగా ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర్ సేవా కర్తే హుయే 25 వర్ష పూరే హో గయే యే జనతా జనార్దన్ కే నిరంతర్ ఆశీర్వాద్ కా పరిణామ్.
1: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్

0: ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: హమ్ జహాజ్ బనానే కే సాత్ సాత్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే महत्वपूर्ण अपनी भूमिका निभाई है. हमारे लिए समुद्र व्यापार के साथ साथ हमारी समृद्धि यानी हमारी प्रॉस्पेरिटी, हमारी सिक्योरिटी, हमारी संस्कृति और हमारी सिविलाइजेशन का भी एक अभिन्न हिस्सा रहा है.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
0: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్, అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
3: జీఎస్టీ కౌన్సిల్ టుడే హాస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
2: Vikasit Bharat Guarantee for Rozgar and Azivika Mission Grameen VB Jiramji Chattam 2025 kinda cheyapatteenduku anumatinchina panula jabitanu Kendra Graminabhivruddhi Mantritva Shaka Mangalvaram prakatinchindi. Kotta Gramina Panala Vidhanamlo mottam 375 rakala panulaku anumati kalpinchindi. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్య తరహా సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के

0: बीच में लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है। देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं। इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था। अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा।
1: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని మంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
2: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
3: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
1: భారత వాయుసేన 29వ అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ నెల 31వ తేదీ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అశుతోష్ దీక్షిత్ గతంలో పలు కీలక కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
2: ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ది నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయటం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
2: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను

0: పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదే విధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడి పొడి చెత్త సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఇక ఇప్పుడు విజయవాడలో దసరా శరన్నవరాత్రి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Akashvani, Anantapuram Kendram, Samayam. 10:32 మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.
4: ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఎర్రబెల్లి సీతామహాలక్ష్మి గారు, అమలాపురం నుండి పంపారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. అబ్బా, ఇలా చిన్న చిన్న పేర్లుంటే చదవడానికి ఎంత ఆనందంగా ఉంటుందో. అండ్ ఎస్, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ వెళ్తుందా మేడం అంటారు ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఓకే, సాఫియా గొల్లపూడి నుంచి హాయ్ మేడం అంటున్నారు. వెరీ బిగ్ హాయ్ మీకు, బట్ నెక్స్ట్ టైం ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, ఓకే, శివుని కోసం అంటున్నారు. శివుని కోసమే, బట్ ఎందుకు? శివుడు ఏమిస్తారని చెప్పి, ఏం కోరుకోవడానికి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎన్ఎస్ కిరణ్ కుమార్ తిరుమల నుంచి. అబ్బా, తిరుమల గురించి కూడా మాట్లాడుకున్నాం, అక్కడి నుంచే మెసేజ్ వచ్చేసింది. సో మీ అదృష్టం అండి అక్కడ ఉండడం. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నమస్తే. ఓకే, నమస్తే అక్క, గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైటీ గాడ్స్. ఓకే, బట్ ఎవరు ఇది? మీ పేరు పంపించలేదు అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పొన్నూరు మండలం నుంచి చింతల్పూర్ నుంచి బి ఆదామ్. అండ్ ఇంకా ఓకే మల్లీశ్వరి గారు. ఓకే అండి, సో అసలు ఆన్సర్ ఎలా పంపించారో తెలుసా? మహాశక్తివంతమైన దివ్య ఆయుధం అస్త్రం కోసం ఘోరమైన తపస్సు చేశారు. సో డిస్క్రిప్షన్ అంతా పంపించారు, మెయిన్ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ పంపించలేదండి. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు లెమలపాడ నుంచి భాను గారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇవి అనమాట ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్. సో ఆల్మోస్ట్ ఐ థింక్

90% అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అయితే మన ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మహాభారతంలోని వనపర్వంలో వచ్చే కిరాతార్జునీయం ఘట్టంలో మన ఈ ఆన్సర్ అనేది ఉంటుంది. అంటే ఈ అర్జునుడు దేనికోసం, ఏ అస్త్రం కోసం పోరాడాడు అని చెప్పి. సో పాండవులు మరి అజ్ఞాతవాసంలో వనవాసం ఉన్న సమయంలో మనకి భవిష్యత్తులో కురుక్షేత్రం జరగబోతుంది అని తెలుసుకుని దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించాలి అని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు సూత్రధారి వచ్చి మరి అందరికీ అందరు మేలు కోరుకుని సలహాలు ఇస్తారు. కాకపోతే అది తీసుకుంటారు కొంతమంది, కొంతమంది దాన్ని తీసుకోరు. అదే డిఫరెన్స్ అన్నమాట. అయితే శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠినమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధిస్తారు. సో ఆన్సర్ వచ్చి పాశుపతాస్త్రం అన్నమాట. అండ్ ఇంకా పంపించారు ఎవరు అంటే, ఓకే, రామకుమారి గారు మార్కాపురం నుంచి. సో నేను చెప్తుంటేనే, రివీల్ చేస్తుంటేనే ఆన్సర్ పంపించేశారు. సో యెస్ ఫ్రెండ్స్, మరి అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. మరి అర్జునుడు ఇక్కడ విజయుడు అయ్యాడు కాబట్టి విజయవాడ అని చెప్పి మన బెజవాడకి ఆ పేరు అనేది వచ్చిందనమాట. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో మరి 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్, అంటే ఏ టాపిక్కి వచ్చింది, ఏ టాపిక్ కంట్రిబ్యూట్ చేసినందుకు, లేదా ఎవరికి లభించింది? యాక్చువల్గా ముగ్గురు డాక్టర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఒకళ్ళ పేరు పంపించినా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్, లేదా అసలు వాళ్ళ పేర్లు ఎందుకు, మేము టాపిక్ చెప్పేస్తాం అనుకున్నా ఇట్స్ ఓకే. సో 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్కి వచ్చింది లేదా ఎవరికి లభించింది, అండ్ మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488146284848184. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం నాగబంధనం ఈ ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్ నిన్న మనమనం హరివిల్లో. అండ్ నేను అడిగాను సెకండ్ క్వశ్చన్, 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ మరియు మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది లేదా ఎవరికి లభించింది అని చెప్పి. ఎస్, చాలా ఆన్సర్స్ వచ్చేసాయండి. ఎంఎస్ దుర్గారావు గారు హలో మేడం అంటున్నారు. హాయ్ అండి, ఏంటి వాళ్ళ క్లాస్ కి లేట్ గా వచ్చారు, ఐ మీన్ అదే ప్రోగ్రామ్ కి. అండ్ మురళీ గారు కూడా హాయ్ అల్కనంద గారు అంటున్నారు, హాయ్ అండి. బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎన్ఎస్ భాగ్యలక్ష్మి గారు తిరుమల నుంచి. ఓకే, సో మొత్తం అసలు దేనికి ఏంటి ఎంతమంది అన్ని పంపించేశారండి. ఎస్, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రమణ గారు హాయ్ అంటున్నారు. రమణ గారు హాయ్ మాత్రమేనా, అంటే మన కొత్త లిజనర్లా ఉన్నారు. వచ్చేసరికి అంటే ఒక రెండు మూడు షోస్ వినేసరికి నాకు తెలిసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎలా పంపించాలి అని తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం లిజనర్, మీకోసం చెప్తున్నాను. మీరు ఫస్ట్ మీ ఆన్సర్, స్పేస్ మీ పేరు, అండ్ మీరు ఏ ఊరు నుంచి పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా పంపించేసేయండి రమణ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రామకుమారి గారు మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ పెడన నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. సో ముగ్గురు కంట్రిబ్యూట్ చేశారని చెప్పాను కదా, సో ముగ్గురు పేర్లు కూడా పంపించారు. అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఆశా శ్రీనివాస్ గారు, నేను అడిగింది ఫిజియాలజీ అండ్ మెడిసిన్, ఒక్కసారి చూడండి. సో ఆన్సర్ అయితే పంపారు కానీ క్వశ్చన్ కి ఆన్సర్ కి మ్యాచ్ ది ఫాలోయింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కున్నూత్ల సునీల్ లక్కరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హలో మేడం అంటున్నారు అనంతపురం నుండి. శ్రీవిద్య సునంద అండ్ 3 మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆచార్య చిరంజీవి రామ్లింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సో ఎస్, అందరూ కూడా అంటే లైక్ ఐఎమ్ ష్యూర్ ఈ 3 నేమ్స్ ఎవరికి బై హార్ట్ వచ్చిండవు, బట్ తెలుసుకుని అందరూ కూడా ఆన్సర్స్ పంపించారు. ముందుగా మీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ ఎస్, ఆన్సర్ రివీల్ చేశాక ఎందుకు ఈ టాపిక్ అడిగాను, వై దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, అండ్ ఎందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అది కూడా చెప్పేస్తాను. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, ఓకే వగ్గ శివయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వింటున్న శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అంటూ కొనుగోండ్ల రమణారావు, ఇంకా కవిత జోష్నివా మోహిత్రావు బెంగళూరు నుంచి, అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ.

సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది, అండ్ ఆర్ అంటే ఎండ్ కాదు ఆర్ ఎవరికి లభించింది, ఏది పంపించినా కూడా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి నవరాత్రి గురించి చాలా మాట్లాడుకున్నాం, దాండియా, దాండియా గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా. సో గర్భ దాండియా ఇంకా బతుకమ్మ చుట్టూ చేసే ఆ జానపద నృత్యాలు. సో నవరాత్రి ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ యాజ్ వెల్ యాజ్ సెలబ్రేషన్. సో ఈ డాన్స్ ఫామ్స్ అన్ని కూడా పండగ 9 డేస్, అందరూ కూడా ఆ పండగ 9 డేస్ కుదరకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి దుర్గాష్టమి, నవమి, విజయదశమి ఈ 3 డేస్ కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అర్థమైపోయింది కదా ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ దాండియా వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి, ఫస్ట్ డేనే అనుకుంటున్నారా? మరి ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా అప్పటికి పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే ఇవాళ నుంచే ఆ వైబ్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఏ న్యూస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్కనంద. మనమున్నాము హరివిల్లు ప్రోగ్రామ్ లో. నేను అడిగాను నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఎవరికి లభించింది 2026 లో అని చెప్పి. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో అది ఎవరికి వచ్చిందో అది పంపించడం జరిగింది. సో ఎస్, ఆ క్లారిటీ కూడా మీకు ఇచ్చేస్తాను తర్వాత. అండ్ వామో 25 మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా స్పీడ్ గా ఫటాఫట్ ఫినిష్ చేయాల్సిందే. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు. ఓకే, సో అసలు మీరండి, నా క్వశ్చన్ ని అర్థం చేసుకుంది మీరే. సో నేను ఎవరైనా ఒక పేరైనా పంపించండి చాలు అన్నాను కదా, సో అర్థం చేసుకుని ఒక ఆన్సర్ పంపించారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, అర్థం చేసుకున్నారు నా క్వశ్చన్ ని. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఎస్ అండి, దట్స్ టూ గుడ్ అనమాట. అంటే మొత్తం అసలు ఏంటి అన్ని కూడా పంపించేశారు డీటెయిల్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి గారు రైట్ ఆన్సర్. శివ అండ్ శ్రీఫ్ అని దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. బట్ ఈ ఆన్సర్స్ పంపించడమే కాదు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తున్నాను. జి రెడ్డన్న కడప ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మంచి ప్రశ్న అండి. వాళ్లకు ఎందుకు ఇచ్చారో వివరైనా చదివితే తెలుస్తుంది అంటూ పంపించారు. ఓకే అండి, సో ఎస్, నేనున్నాగా నేను చెప్తాను అది ఎందుకు ఏంటి అండ్ దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి. ఎస్, ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు లైన్ లోకి వచ్చేసారు, అంటే ట్రాక్ లోకి. సండే కదా లేజీగా ఇందాక పంపించారు పంపిద్దాము అని, ఇప్పుడు క్లియర్ గా విన్నారు, క్లియర్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, గౌతమ్ చౌడేపల్లి మండలం అనమయ్య జిల్లా నుండి. ఓకే, సో ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, దసరా సన్ నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ. ఓకే ఓకే, అమెరికా వారు ఒకరు, జర్మనీ వారు ఇద్దరు, కరెక్టే అండి. సో ఎస్, జర్నీలో ఉండడం వల్ల వినలేకపోయారంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, సో ఈ నవరాత్రుల్లో ఈ టెంపుల్స్ లో బిజీగా ఉన్నారు అంటున్నారు, ఇట్స్ ఓకే.

అండి, జస్ట్ క్యారీ ఆన్ అండ్ ఎంజాయ్ అవర్ షో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, చింతల్పూడి నుండి బి ఆదాం, మల్లేశ్వరి, ఆదిశేషు, చెన్నకేశ్వరరావు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, జగదీష్ కడప నుంచి. జగదీష్ గారు, మీరు నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఆ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే, మూల కోటేశ్వరరావు పోలవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారండి. ఇక్కడ నేను చదువుతూనే ఉన్నా, ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని కొన్ని మల్లికార్జునరావు, శ్యామ్లా, సో వీళ్ళు ఎక్కడి నుంచి, భైరవ్ నగర్ అనంతపురం నుండి, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు అంటే, కళ్యాణి ఫ్రమ్ మార్కాపూర్, రైట్ ఆన్సర్ పంపిస్తూ స్వీట్ వాయిస్ అంటూ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మీనిష్క అండ్ హనీ, ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే, సో పూజతో పాటు హాలిడేస్, భక్తి అన్ని కలిపి మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రసాదం కూడా చేసేసారంట, సూపర్ అండి. అండ్ ఇంకా వల్కంద గారు, మీ వాయిస్ బాగుంది, పాట పాడండి అన్నారు మురళి గారు. మురళి గారు, మీరు రైట్ ఆన్సర్ పంపించండి, నేను ఖచ్చితంగా పాడతాను. మీరు ఆన్సర్ పంపకుండా ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. అండ్ మంచి పాట వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు రమణ గారు. రమణ గారు, నెక్స్ట్ టైం చెప్పాను కదా, ఆన్సర్ కూడా పంపించేస్తారు మీరు. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా గారు, సో ఆన్సర్ పంపించారో లేదా వాళ్ళ టీంలో ఇంకో మెంబర్ పేరు పంపించారో నాకు అర్థమవ్వలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ బాగున్నారా అంటున్నారు కడప నుంచి వినయ్ గారు. ఓకే అండి, సో వినయ్ గారు, మీరు పంపించిన ఆన్సర్ కూడా, లైక్ ఇదేంటి అంటే, మీరు పంపించింది నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, విజయవాడ నుంచి ఆదిత్, ఓకే విజయవాడ నుంచి ఎవరు, ఆదిత్యనా, యా ఆర్ మా ఆర్జెస్ పేరు పంపించారా, నాకైతే అర్థం లేదు. సో మీరు కూడా ఇంతకీ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది అని నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, నోబెల్ పీస్ ప్రైజ్ 2026 నవనీతం పిల్లాయి, సో ఈవిడ అందుకున్నారు. సో ఆ ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, మొన్న మీరు అందం గురించి అడిగారు, అసలు అందం, ఓకే దానికి రిలేటెడ్, అసలు అసలు మనసు మనసు అయిన హరివిలితో ఇలా కనెక్ట్ చేశారా మీరు? ఓకే అండి. ఆడపిల్లలు బైక్ నడిపితే భలే ఉంటుంది మేడం అన్నారు. సో ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే నిజంగానే ఎంతో అందంగా ఉంటుందండి. ఎంఎస్ దుర్గారావు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాల గూడ నుంచి, అల్కనంద అమ్మవారికి స్వాగతం పలుకుదాం అంటూ పంపించారు. పలుకుతూ ఉన్నాం. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఆల్రెడీ మనందరి పైన ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే మనం మన ఆలోచనలు ఇంకా మనం చేసే పనులు మంచి మార్గంలో ఉంటే అమ్మవారు ఇంకా హ్యాపీ అయిపోతారు. అండ్ ముసాబేట్ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు, షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ, బట్ మొత్తానికైతే ఆన్సర్ పంపించకుండానే మీరు షోని ముగించేశారు అంటే టైం అయిపోయింది కదా, ఆల్రెడీ 10:57. అండ్ ఎస్, ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, బికాస్ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అండ్ అవసరమైనవి తెలుసుకోవాల్సిన విషయాలకి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ ఆన్సర్స్ చూసి. అండ్ ఇంతకీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో 2026లో అందుకుంది ఎవరు అంటే, కార్ల్ జెసోరిత్, పీటర్ హెగ్మన్ అండ్ ఇంకా జార్జ్ నెగల్. సో వీళ్ళు ఇంతకీ ఏ టాపిక్కి అంటే, ఆప్టోజెనెటిక్స్ అనే ఒక, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆప్టిక్స్ ఇవన్నీ రెండు కలిపి చేసే ఒక ప్రొసీజరే ఆప్టోజెనెటిక్స్. సో ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ అండ్ దీనివల్ల ఏంటి యూజ్ అంటే, సో ఈ ఆప్టోజెనెటిక్స్ ద్వారా మన బ్రెయిన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కంట్రోల్ చేయడం వల్ల ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. సో ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే న్యూరలాజికల్
ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి, అండ్ ఇంకా సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రెయిన్లో ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆప్టోజెనెటిక్స్, ఆ లైట్ స్టిమ్యులేషన్ వల్ల కంట్రోల్ చేసి ఈ వ్యాధులన్నిటిని కూడా నియంత్రించగలరు. అంటే లైక్ కంట్రోల్ చేసి అవి ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చెప్పే ఇంత గొప్ప ఇన్వెన్షన్ వాళ్ళు చేశారు.

0: బట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ అయితే ఇంకా వస్తూ ఉన్నాయి, ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను కదా. సో రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, అండ్ ఇంకా అలానే పోరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖా సాయి, ఓకే రేఖా గారు, రేఖా గారు హ్యాపీ హ్యాపీగా ఉండండి ఎప్పుడు ఇలానే. సో ఇది అనమాట ఈనాటి హరివేలు కార్యక్రమం. సో నేను కూడా మట్టాటే చెప్పేసి టైం వచ్చేసింది, అండ్ స్టూడియోలో సమయం 11 o'clock. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం హెడ్లైన్స్, అండ్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్నంద సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఏపీలో విజయవాడ ఉత్సవ నిర్వహణ సంతోషకరమని పేర్కొన్నారు. వీటిని నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి సీఎంకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేడు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కృష్ణానదీ తీరంలో భవానీపురంలోని హరిత బెరం పార్క్లో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నారు. విమానంలో సహ పైలట్ దాడిని ధైర్యంగా తిప్పుకొట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం అందజేయనున్నట్టు ప్రకటించింది. నదీ జలాల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 13న అమరావతిలో తమిళనాడు సీఎం విజయ్ భేటీ కానున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్బంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విశ్వక్సేన్ల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెదశేష వాహన సేవ జరగనుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:30 ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్.

0: కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

హాయ్, గుడ్ మార్నింగ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుల గురించి మాట్లాడుకుందాం.

0: ఎస్వి రంగారావు గారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో ఏ పాత్రలున్నాయన్నా వదికిపోయి నటించే విశ్వనటుడిగా కూడా పేరు తెచ్చుకున్న మహానటుడు. పాత్రలో పరకాయ ప్రవేశం, అసలు అందులో పూర్తిగా లీనమై జీవించడం వీరి నైజం. వీరి సంభాషణ, ఉచ్చరణ, డైలాగ్ డెలివరీ, పద్యాలు పలికేటప్పుడు వీరు చూపించే హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఆరడుగుల ఆజానుబాహుడు, దీర్ఘబాహుడు, విశాలమైన వక్షస్థలం, విశాలమైన నుదురు, అద్భుతంగా అస్సలు ఘటోద్గచుడంటే వేరేనేమో అన్నట్లుగా ఉన్నటువంటి మహాన్నటులు కదా, అద్భుతంగా యాక్ట్ చేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం మాయాబజార్ చిత్రానికి? మాధవ పెద్ది గారు, ఐ మీన్స్ ఆర్టిస్ట్ ఆల్పించిన పాట, ఘంటసాల గారు సంగీతంలో పింగళి గారి గీతం వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతీయ ఫిల్మ్ 2.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.
1: వివాహ భోజ

పెద్ద చిత్రానికి మోహిత చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 11:22 దాటి 33 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్యూర్ ఆర్జే చిన్నబాబు. మరి ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన చేసి నటించినటువంటి నటుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రఘువరన్ గారు విలక్షణమైనటువంటి గొంతుక, ప్రత్యేకమైన హావభావాలతో హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వైవిధ్యమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో చేసినటువంటి మహానటుడనే చెప్పొచ్చు. గంభీరంగా ఉంటుంది కదా ఆయన గొంతు. మరి చంద్రమోహన్ గారి విషయానికి వస్తే ఆసినటుడిగా, తండ్రిగా, అన్నగా ఎన్నో వైవిధ్యమైనటువంటి భరితమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించినటువంటి నటుడే మన చంద్రమోహన్ గారు. ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే ఏ పాత్రలోనైనా అవలీలగా చేయగలగటం వీరి ప్రత్యేకత. విలన్ గా, తండ్రిగా, భావోద్వేగ భరిత పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. హీరోకి స్నేహితుడిగా, గురువుగా, లేదా బాధ్యత గల పెద్ద మనిషిగా ఎన్నో పాత్రలు పోషించారు ప్రకాష్ రాజ్ గారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇరుముడి చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్యూర్ ఆర్జే చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యురార్జి చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన నటించిన నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. హాస్యం, వెలనిజం, భావోద్వేగ పాత్రలు, ఇలా ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. వీరికి తెలుగు భాషపై, వివిధ ప్రాంతాల యాసలపై విపరీతమైన పట్టుంది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా ఆ యాస అలాగే మాట్లాడేటటువంటి పట్టు వీరికుందనమాట. తెలుగు తెరపై క్రూరత్వానికి ఆశయాన్ని జోడించి సరికొత్త కామెడీ విలనిజమని పరిచయం చేసిన కోటా శ్రీనివాసరావు కేవలం అద్భుతమైన నటుడిని చెప్పాలి. దీనిని కామెడీ విలనిజంగా తీసుకొచ్చి పరిచయం చేశారు మన టాలీవుడ్కి. మరొక నటులు ఉన్నారండి, కామెడీకి నటనకే కాకుండా భావోద్వేగ భరితమైనటువంటి విలక్షణమైన పాత్రలో తన ప్రతిభను చాటుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz సినిమా కబుర్లు విత్ యువరాజ్ చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మన టాలీవుడ్ లో విలక్షణమైనటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నటులే కాదండి, నటీమణులు కూడా సినీ చరిత్రను, తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సందర్భాలున్నాయి. వారెవరో కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అగ్రగామిగా విలక్షణ నటిగా చెప్పుకోదగ్గటువంటి నటి మహానటి సావిత్రి గారు. సెంటిమెంట్, కామెడీ, పౌరాణికం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా జీవించడం ఆమె ప్రత్యేకత. వీరు కళ్లతోనే హావభావాలు పలికించే తీరు అసామాన్యం. డైలాగ్ చెప్పకుండానే కేవలం కళ్ల కదలికలతో, కనుబొమ్మల ముడితో కోపం, సంతోషం, అసూయ, ఆర్ద్రత, దుఃఖం ఇలాంటి నవరసాలు పండించగలిగేవారు ఒక మహానటి సావిత్రి గారు మాత్రమే. ఒక కంటి నుండి సంతోష బాష్పాలు, మరో కంటి నుండి విషాదాశ్రువులు ఏకకాలంలో కార్చగల అరుదైన ప్రతిభ సావిత్రి గారి సొంతం. తెరపై నేను చూశాను అదే మిస్సమ్మ చిత్రంలోని పాట. ఏం రాజా గారు, లీలా గారు ఆల్పించిన పాట, రావోయే చందమామ మావింత గాథ వినమనే పాటలో ఆ చందమామను రమ్మని తన కనుసైగలతోనే, కనుబొమ్మలతోనే అద్భుతంగా యాక్ట్ చేశారు మహానటి సావిత్రి గారు.

నటీ చిత్రానికి సిరివెన్నెల గీతానికి మా కులకర్ణి అల్పించినటువంటి పాట అయితే వినేశారు. పదకొండు గంటల 43 నిమిషాలు దాటి 35 సెకండ్లు వీబీ స్టూడియోలో సమయం. సినిమా కబుర్లు కార్యక్రమం మనం వింటున్నాం విలక్షణమైనటువంటి నటుల గురించి. జమున గారు, ఇక వీరి విషయానికి వస్తే అల్లరి పిల్ల, పెంకి పిల్ల గంభీరమైన పాత్రలకు జమున గారు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం ఈ సినిమాలో సత్యభామగా వీరు చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు, అంటే మన ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మరిచిపోలేరు. ఇక భానుమతి గారి విషయానికి వస్తే కేవలం నటిగానే కాకుండా గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గంభీరమైన అహంకారం ఉన్న పాత్రలకు కూడా ఈమె అత్యంత విలక్షణంగా నటించేవారని చెప్పాలి. శారదా గారి విషయానికి వస్తే తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులకు కన్నీరు పెట్టించగల సామర్థ్యం ఉన్న నటి. అందుకే వీరికి ఓర్వశ శారద అనే పేరు కూడా వచ్చింది. మణిశ్రీ గారు, వీరు 70వ దశకంలో విలక్షణమైన గ్లామర్, విభిన్నమైన కట్టుబొట్టు, విలక్షణ నటనతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు.

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి గారు. వీరు చిన్నప్పటి నుండి నటించడం ప్రారంభించారు. అత్యంత సహజమైన నటన వీరి సొంతం. తెలుగు ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు. గ్లామర్ పాత్రల నుంచి కర్తవ్యం, ఒసే రాములమ్మ వంటి యాక్షన్ పవర్ఫుల్ పాత్రల్లో వీరు చూపిన వైవిధ్యం అద్భుతమనే చెప్పాలి. రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే, నెగిటివ్ రోల్ పాత్రలోనైనా దేవతా పాత్రలోనైనా రమ్యకృష్ణ గారికి సాటి లేరు. నరసింహ మూవీలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా వీరి నటన అద్భుతమనే చెప్పొచ్చు.

మరికొన్ని చోట్ల మాట్లాడుకుందాం. అందుకంటే ముందు అమెరికా అబ్బాయి చిత్రుడు కాసి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో ఆలపించిన పాట వింటుండండి. వివిధ భారత FM 101.3 సినిమా కబుర్లు.

0: మనసులు గుసగుసలాడితే
1: అది మౌన కళ, తలకులు స్వరములు పాడితే
0: అది గాన కళ, మనసులు గుసగుసలాడితే

పక్షి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు విత్యూర్ ఆర్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో టాలీవుడ్ లో విలక్షణంగా నటించిన వైవిధ్యంగా నటించినటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక సౌందర్య గారి విషయానికి వస్తే సావిత్రి గారి తర్వాత అంతటి హోమ్లీ మరియు విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. గ్లామర్ అద్దులు దాటకుండానే భార్యగా, ప్రేమికురాలిగా, పల్లెటూరి పిల్లగా వీరి నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించారు. అలనాటి నటులే కాదండి, ఇప్పటి కాలంలో వస్తున్నటువంటి నటీమణులు నటులు కూడా వారి నటనలో వెరైటీ చూపిస్తున్నారు, విలక్షణత చూపిస్తున్నారు, వైవిధ్యం కూడా చూపిస్తున్నారు. వీరు వెండి తెరపై కనిపించగానే ఇక అభిమానులు, ప్రేక్షకుల్లో సంతోషం ఉప్పొంగుతూ ఉంటుందండి. ఇది ఈనాటి సినిమా కబుర్లు.

0: గురించి ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇది తక్కనియా.

నిమిషాలు దాటి 3 సెకండ్లు. మీకు తెలుసా ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మనం ఉపయోగించేటటువంటి బాల్ పాయింట్ పెన్, ఆ మూత అంటే క్యాప్ పైన చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? చిన్నపిల్లలు ఏదో ఒకటి తీసుకుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, కాయిన్స్ ఇచ్చినా సరే, పెన్స్ అయినా సరే, ఏదైనా ఆహార పదార్థాలు కాకుండా మిగతా ఏవి ఇచ్చినా సరే నోట్లో పెట్టేసుకుంటారు. అది అలవాటుగా ఉంటుంది. ఆ పిల్లలు పొరపాటున క్యాప్ని మింగితే ఆ చిన్ని రంధ్రం ద్వారా గాలి పీల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ని మాత్రం సంప్రదించాలి. అందుకోసమే ఆ క్యాప్కు రంధ్రం ఉంటుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అసలు సతత హరిత అరణ్యాలు అంటుంటారు కదా, అరణ్యాలు ఆ గట్టులు ప్రాంతాలు వర్షాలు బాగానే పడతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారి ఆటకామా ఎడారి. ఇది చిలీ దేశంలో ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు వర్షమే పడదట.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన వేటూరి గీతం వింటున్నారు. సంగీతం ఇళయరాజా. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు.

సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలని సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు.

0: వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాశ్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాశ్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేట్ రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రాజనం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 12:44 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, మన కన్ను నిమిషానికి సుమారుగా 15-20 సార్లు రెప్ప వేస్తుంది. మన జీవిత కాలంలో మన కళ్ళు కోట్లాది సార్లు తెరుచుకొని మోసుకుంటాయి కదా, మరి ఈ విషయం మీకు తెలుసా? ఈటటి చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ కందికొండ గీతానికి చక్రీ సంగీతం. వింటున్న వినండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నాం. మనం రోజు వాడే సబ్బుల యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 2800 నాటి బాబిలోనియా కాలం నుంచే ఉందట. అప్పట్లో వీటిని ఉన్ని దుస్తులు ఉతకడానికి ఔషధంగా వాడేవారు. జంతువుల కొవ్వు నూనెలు బూడిద కలిపి వీటిని తయారు చేస్తారట. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు.

కన్న వారి ఒకరి యొక్క ఒకరి అంటే ఒకరి ఇంకొకరి వేలుముద్రలు ఎవరివి మ్యాచ్ అవో సరిపోవు. అంటే ఒక్కళ్ళకి వారి ప్రత్యేకమైన వేలుముద్రలు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. ఒకరి వేలుముద్రలు ఇంకొకరికి పోల్చడానికే లేదండి, అది ప్రత్యేకత. మరి కవల పిల్లలకు సైతం ఒకే రకమైన వేలుముద్రలు ఉండవట, వేరువేరుగా ఉంటాయట. దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు

అధికారులు తెలిపారు. డోలీ మూతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాటా 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి అలంకరించారు. బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం రేపటి నుంచి కల్పిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ కూడా స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్లో భాగంగా 3 T20 మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రోతృదారులు, ఈ చిత్రానికి ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. స్టూడియోలో సమయం చేస్తే 1:08 దాటి 20 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో మంచి మంచి టిప్స్ చెప్పుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మనం సమృద్ధైన సమతుల్యమైన ఆహారం ప్రతిరోజు తినాలి అనుకుంటాం, కానీ కొన్ని వంటకాలు చేసేటప్పుడు అవి సరిగా కుదరవు. వంటలు వంట మంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రుచికరమైన వంటను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు రకరకాల కూరళ్ళు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఏ టిప్స్ పాటించాలి అనేవి కొన్ని మీతో పంచుకుంటాను ఈనాటి ధీర ప్రోగ్రాంలో. కర్రీ చేసేటప్పుడు తాలింపు కొంచెం మాడినా గానీ కూర టేస్టే మారిపోద్ది కదా. చాలా దగ్గరుండి మనసు పెట్టి జాగ్రత్తగా చేస్తే ఏ వంటకం అయినా రుచికరంగా తయారైద్ది. ఉదయం పూట కాస్త లైట్ ఫుడ్ ఇడ్లీ కానీ లేకపోతే గారి కానీ తినాలి అనిపించినప్పుడు, ఉప్మా కానీ పులిహోర కానీ ఇలా తయారు చేసుకుని తినాలి అనుకున్నప్పుడు, ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే అబ్బా ఇడ్లీ తింటే పుల్లగా ఉంటుంది, అసలు తినబుద్దే కాదు. అందుకని ఇడ్లీ పిండి పులియకుండా ఉండాలంటే పిండిపైన ఒక తమలపాకు ఉంచాలి కదా. ఆ పిండి అనేది పులియదు. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడండి ఉండలు కడుతూ ఉంటుంది, తినడానికి కూడా బాగోదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ బొంబాయి రవ్వను చెంచా నూనె వేసి దోరగా వేయించాలి. అప్పుడు ఉప్మా ఉండలు చుట్టుకోకుండా రుచికరంగా ఉంటుందన్నమాట. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. విక్రాంత్ రానా చూడడానికి మంగళి ఆల్పించిన పాట.

పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు ఎస్రలో కొంచెం చెంచా వెనిగర్ లేదా రెండు చుక్కల నిమ్మరసం వేయండి. అన్నం అతుక్కోకుండా పొడిగా మల్లెపూల తెల్లగా వస్తుంది. అదే పులిహోర తింటుంటే ముందు ముందుగా ఉంటే అస్సలు బాగోదు కదా. అన్నం మెతుకులు విడివిడిగా విడివిడిగుంటే కాస్త రుచికరంగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తీరా వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. తీరా ప్రోగ్రామ్ లో మనం వంటలో అంటే వంటగదిలో తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారాగా ఆహార పదార్థాలను రుచికరంగా చేసుకోవచ్చు. గారెలు ఉదయాన్నే తినాలి అనుకుంటాం కదా, బోండాలు ఉప్మా గారెలు ఇలాగా తినాలి అనుకుంటున్నాం. అప్పుడు గారెలు తినాలి అనుకున్నప్పుడు గారెలు పిండి రుబ్బేటి సమయంలో ఏం చేయాలో తెలుసుకోండి. పిడికడ అన్నం వేస్తే గారెలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయట, తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి కదా.

బొంబాయి చిత్రం నుంచి చిత్రాలు పిచ్చి పాటు వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు

0: తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ,
1: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరసమేళల్లో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
0: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అడవి తల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను, 2,52 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల ఉద్యానవనాలని అభివృద్ది చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ది చేకూర్చాం.
0: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6,12,00,000 రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత

వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని

0: जैसे अगर यूरिया की नीम कोटिंग की बात की जाए तो इस एक फैसले ने किसानों का खर्च काफी कम किया है। यूरिया की 100% नीम कोटिंग की वजह से यूरिया की एफिशिएंसी बढ़ी है और ये सामने आ रहा है कि अब उतनी ही जमीन के लिए किसान को कम यूरिया डालना पड़ता है। कम यूरिया डालने की वजह से पैसे की बचत और ज्यादा पैदावार की वजह से अधिक कमाई।
1: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20 సిరీస్ మ్యాచ్ లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: నెల్లూరులో 51వ డివిజన్ లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాము. ప్రభుత్వం తరఫున యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్స్ చేస్తున్నాం.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం కానుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

భారతీయుడు చిత్రానికి హరిహరన్ అరిణి ఆల్పించిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. మీరంతా ఆర్జీవం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీరా వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మనం వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రుచికరమైన ఆహార పదార్థాలు తినాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని చెప్పాను కదా. సాయంత్రం కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ కొంతమంది అయితే డిన్నర్ అస్సలు చేయరు, అన్నం అనేది తినరు, మరి చపాతీలు మాత్రమే తింటారు. అందుకోసం చపాతీలు మెత్తగా రావాలంటే చక్కగా తింటూ ఉంటాం కదా, మెత్తగా ఉంటే తింటాం, గట్టిగా ఉంటే అస్సలు తినలేవు కదా. కాబట్టి చపాతీ పిండి కలిపే సమయంలో కొద్దిగా పాలు కలిపితే పిండిలో అప్పుడు అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి కదా, లేకపోతే అప్పుడు అలా కరకరలాడదు, గట్టిగా ఉంటూ గట్టిగా నవలాల్సి వస్తుంది. మెత్తగా ఉండి చపాతీలు కాస్త ఒకటో రెండో లేదా మూడో తినాలనిపిస్తుంది కదా. చపాతీ మెత్తగా రావాలంటే ఈ చిట్కాను పాటించండి. అంతేకాదండి, నెలక సరిపడా సరుకులు తెచ్చుకుంటాం, కానీ అదేవిధంగా నెలకు సరిపడా కారం కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కారం పట్టించేటప్పుడు మిరపకాయలు ఎండబెడుతూ చక్కగా పట్టించుకుంటారు, కానీ ఈ నెల రోజులు నిల్వ ఉండాలంటే కారంలో పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. కారంకి పురుగులు పట్టకుండా ఉండాలంటే చాలా రోజుల వరకు, మనం వాడుకునేంత వరకు కూడా తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో కొద్దిగా ఇంగు వేస్తే సరి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు లోఫర్ చిత్రానికి కారుణ్య ఆల్పించిన పాట వింటున్న వండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీరా వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.

కుక్కు పొడుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీరా వింటున్నారు విత్యవరార్జి చిన్నబాబు. ఈనాటి ధీరాలో వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమందికి ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం, కొంతమంది పులుసు కూరలు అంటే ఇంకా ఇష్టం, ఇంకొంతమందికి చారు అంటేనే మహా ఇష్టం. ఈ చారులు పులుసులు ఈ కూరలు చేసేటప్పుడు, చారు కూర పులుసు కూర చేసేటప్పుడు బాగా పుల్లగా ఉండేటట్లు చింతపండు ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. అలా పులుపు ఎక్కువైనప్పుడు అస్సలు తినబుద్ది కాదు కదా, మరి అప్పుడేం చేయాలి? చిట్కా ఏమిటి? పుల్లగా ఉన్న కూర పులుపు తగ్గించాలి అంటే కొద్దిగా కూసంత బెల్లం వేస్తే సరిపోతుంది, పులుపు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆలపించినటువంటి పాట విందాం. వింటుండే వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.
3: In Chennai this afternoon, India condemns repeated attacks on Riyadh airport, expresses concern over loss of lives and damage to property. Supreme Court directs authorities to prevent illegal detention of peaceful gatherers, ensure free movement of people and uninterrupted internet services. Nepal issues evacuation warnings along Budhi Gandaki River after rising water sweep away houses in Gorkha district. And in men's cricket, India to take on West Indies in the third T20 international in Indore this evening. Prime Minister Narendra Modi has arrived in Chennai this morning, where he will inaugurate projects worth 13,000 crore rupees. The Prime Minister was given a warm welcome by Tamil Nadu Chief Minister C. Joseph Vijay, his cabinet colleagues and AIADMK General Secretary and former Chief Minister Edappadi Palaniswamy, along with others. The Prime Minister held a roadshow en route to the venue of the event at Porur in Chennai, where he flagged off the metro rail service from Porur to Punnam.

ఇందులో సమయం చూస్తే 2:31 దాటి 23 సెకండ్లు. మీరంతా ఆర్చిన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సందడే సందడే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనకైతే మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, ఎవరెవరు చేశారో చూద్దాం.

హాయ్ చిరబాబు, ఎలా ఉన్నారు? బాగున్నారా అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి. ఓకేనండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్, శ్యామ్ కల్లూరు నుంచి. నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది కదా చిన్నబాబు, బెల్లం ఎందుకు బంగారం బాబు అంటున్నారు. ఇందాక ధీరాలో వంటగది చిట్కాల గురించి చెప్పాను కదా, పులుసు కూరల్లో కాస్త పులుపు ఎక్కువైతే బెల్లం ఇస్తే సరిపోతుంది అన్నాను. బెల్లం కంటే కాస్త నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది అన్నారు. ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జీ గారికి నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్, సందరి సందరికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం నుంచి, హైదరాబాద్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ చిరబాబు అంటున్నారు. నెక్స్ట్, ఎవరు బాగున్నారు సార్ అంటున్నారు. నరేష్ గారు మోసాపేట నుంచి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? కేదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి నమస్తే సార్ అంటున్నారు. నమస్తే. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ చిరబాబు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. జాన్సాన్ విజయవాడ నుంచి సాంద్రీ సౌందర్య ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. నెక్స్ట్, నారాయణపేట జిల్లా, ఎస్ ఊట్కూరు, అరుణా మోహన్ జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, హాయ్ అంటున్నారు. హాయ్ అండి. సరే, సౌందర్య ప్రోగ్రామ్ లో నేనైతే ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే 8666241414 నంబర్ కు వాట్సాప్ చేయాలి.

ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక పొడుపు కథ చెప్తాను. ఆ పొడుపు కథ మీరు ఆన్సర్ తెలియజేయాలి. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారతాను. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇదొక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏమిటంటే, నేను చిన్నప్పుడు పొడవుగా ఉన్నాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను. నేనెవరిని? చలిని అనుభవించను, వెలుగునిస్తాను. మీకు అర్థమైపోయింది కదా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందడి సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: సౌందర్య సౌందర్య వింటున్నారు విచ్యురార్జి చిన్నబాబు. మరి చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, అదే పొడుపు కథ. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను. మరి నేనెవరిని? వెలుగునైతే ఇస్తాను, చలిని అనుభవించను. నేనెవరిని? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సాందరే సాందరేలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, పెద్ద అయ్యే కొలది అంటే వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను, వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను, నేనెవర్ని అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఏంటి? కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తర్వాత తిరువూరు నుంచి పంపించారండి, జయరామ్ రత్నం లక్కీ విక్కీ, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం అంటున్నారు, పెన్సిల్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పెన్సిల్ అంటున్నారు. ఓ, పెన్సిల్ కూడా వెలుగునిస్తుందండి. ఓకే చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రోమడి నుంచి పంపించారు.

రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వయసు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి, కాదండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. టుడే సండేగా కొంచెం హాట్గా ఉన్నాయి పాటల. ఓకే, బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు నీలందర్. నెక్స్ట్ గుడివాడ నుంచి పంపించారు వీడు మోహన్ గారు. జీ రెడ్డి ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు. సమాధానం నీడ, హౌ నీడ కాదు కదా, ఆన్సర్ అయితే నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. తర్వాత ఎవరు, రవివర్మ పంపించారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెల్కుంట్ల, వీరు కూడా సూర్యుడు, హౌ సూర్యుడు ఎలాగండి, ఓకే వెలుగునిస్తాను అంటే సూర్యుడు అనుకుంటున్నారా, నేను చెప్తాను ఆన్సర్ ఏదో. నంద్యాల డిస్టిక్ నుంచి, ఆత్మకూరు నుంచి కౌస్తభ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, హైదరాబాద్ నుంచి పంపించారు దిల్సుఖ్ నగర్ నుంచి, ఎస్ వర్ణిక, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవడ మండలం కడుపుల నుంచి పంపించారు పెన్సిల్ లేదా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కూడా సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. వారణాసి సత్యనారాయణ మూర్తి గారు పంపించారండి కస్తభం. తణుకు పాలంగి నుంచి ఆన్సర్ ఎండా, సూర్యోదయం, సూర్యుడు, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఆగండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, రామకృష్ణ అండ్ సునీత పంపించారు రాజోల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరండి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి చూద్దాం, ఎవరు ఎవరు, అజ్ఞాత శ్రోత అండి. ఓహో హాయ్ సార్, ఐఆమ్ వెంకట్రావు, వెంకట్రావు గారు పంపించారు రైట్ ఆన్సర్. ఎక్కడి నుంచి అనేది పంపించలా. తర్వాత ఎవరు, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మునగాల నుంచి పంపించారు వసంత కళ్యాణ్. ఎస్ కళ్యాణ్ నగర్ బెంగళూరు అండి. మునగాల వసంతం, ఓకే మునగాల ఇంటి పేరు అనుకుంటా. అనంతపురం చంద్రాధ గారు రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే చిన్నబాబు గారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, మంగళగిరి నుంచి పంపించారు నరసింహ స్వామి, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఎస్ శ్రీ విద్య, ఎస్ సురేందర్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారండి రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా నాగరి. శుభ మధ్యాహ్నం చిన్నబాబు, మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం జిల్లా కామారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి దమ్మాయిగూడ హైదరాబాద్ రామలింగ రైట్ ఆన్సర్ పంపించారు. నీడా అంటున్నారండి వీరు, మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ అంటున్నారు తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నీడ కాదు నేను చెప్తాను, నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే శ్రీరంగపూర్ మండలం ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారండి షేర్ షలి, షేర్ వల్లిన, ఓకే షేక్ షలి, షేక్ వలి అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజ్డ్గా పంపించారండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గజ్వేల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపించారు. పెద్ద నరసింహ, పెద్దబాయి, పద్మాబాయి వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పెన్సిల్ అంటున్నారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, ఒక శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేసు, జూగు ఆదెప్ప రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, కేవి భానుమిక రైట్ ఆన్సర్ పంపించారు మార్కాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం, ఎవరు అర్థం కాకుండా పంపించారండి, అసలు మెసేజ్ అర్థమే అవ్వట్లేదు. ఐఎమ్ ఫ్రమ్ కోలీపూర్ అంటున్నారు వెలుగు. హాయ్ దిస్ ఈజ్ ద మసూన్ బాబా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం, ఇందు రాజోల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పాలం పోలయ ఆళ్ళగడ్డ నందెలిచి, హలో గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మైటర్ కామెడీ కింగ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందరే సందరి ప్రోగ్రామ్ టైం కంటున్నారు పాలం పోలయ్య గారు. స్టార్ట్ అయిపోయిన ఫస్ట్ ప్రశ్న కూడా అడిగానండి. హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ పేరు

నాగకుమారి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారి కవ్వత్తి ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి అండి. నేనైతే ఆన్సర్ చెప్పేశాను, ఇంకెవరు పంపించకండి. ఏమిటంటే చిన్నప్పుడు అంటే ఆ కవ్వత్తి మనం వెలిగించినప్పుడు పొడవుగా ఉంటుంది, వయసు పెరిగిపోతుంది అంటే సమయం గడుస్తున్న కొద్దీ పొట్టిగా మారిపోతుంది అండి, కరుగుతుంది కదా. వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను. ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, చూద్దాం. కర్నూలు జిల్లా కొనగల్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కవ్వత్తి అంటున్నారు. తర్వాత నరేష్ గారు సూర్యుడు అంటున్నారు మూసాపేట నుంచి, వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశోద జానకిరాజు కవ్వొత్తి. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కదా, జయలక్ష్మి ఆన్సర్ వచ్చేసి ఓకే రైట్ ఆన్సర్. వీరు వారణాసి సూర్యనారాయణ మూర్తి గారు పంపించారు రైట్ ఆన్సర్. అగ్గిపొల్ల కూడా అంటున్నారు, ఇది కూడా కరెక్ట్ కదా. ఆయ్ భుజిబాబు గడ్డం అంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు, ఎస్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి పంపించారు అరుణ మోహన్ దివ్యాజీ అజయ్ శృతి. పెన్సిల్ అంటున్నారు, కాదు పెన్సిల్ కాదండి, కవ్వొత్తి. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు మొమ్మ నుంచి కాజా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 2:48 దాటి 13 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విజయరాజీ చిన్నబాబు. సందడే సందడేలో మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. తల ఉంది కానీ తల మీద వెంట్రుకలు రాలేదు, జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపే లేదు, అంటే చూడదు కూడాను. అదేమిటి ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. జాగ్రత్తగా వినండి ప్రశ్న. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. మరి మీకు ఏంటో తెలిసిపోయింది కదా. 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సరదా సరదా సాగి సందడి సందడిలో విన్నాం. మరి నేను అడిగిన ప్రశ్నకి చాలా మంది అయితే సమాధానాలు పంపించారు. ఎవరెవరు పంపించారు చూద్దాం. అసలు ప్రశ్న ఏంటి చిన్న బాబు అంటారా? తల ఉంది కానీ తల మీద వెంట్రుకలే లేవు. కన్ను ఉంది కానీ చూపు మాత్రం లేదు. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయమన్నాను. సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి పంపించారు. ఓకే, కోకోనట్ అంటున్నారు, చూద్దాం. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, కోకోనట్ అంటున్నారు. ఓ, అది కూడా కోకోనట్ కి కాస్త జుట్టులాగా ఉంటుంది కదా. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ఓహో, రైట్ ఆన్సర్. నేను అనుకున్నది అయితే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సూపర్. ఆహా, కొబ్బరికాయనే పంపించారు, అది కూడా రైట్ ఆన్సర్ ఏమో. మామ జైనిద్దరిని, శ్రీభావన జైనిద్దరిని ముంబై నుంచి పంపించారు. వీరికి కూడా రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు? అభిరామ్, మల్లికార్జున వీరు పంపించారండి. ఓకే, కేశవ కోకోనట్ అనే పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తిరువురు నుంచి జయరాజు, రత్నం, విక్కీ, లక్కీ, సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు టెంకాయ అంటున్నారు, ముంజికాయ అంటున్నారు వీర కనకారావు వీరభద్రపురం నుంచి. భాస్కర్ పెళ్ళ నుంచి కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత ఎవరు? నెక్స్ట్ నాగకుమార్ విశ్వనాథ్ ఆన్సర్ ఈస్ ఓకే, రైట్ ఆన్సర్ వీరు కూడా పంపించింది. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి పంపించారు దమ్మోజీ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు పంపించారు? కోకోనట్ అంటున్నారు ఇందు రాజోల నుంచి. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కోకోనట్ కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాసిం బొత్తుజావలి, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. విజయవాడ ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి కృష్ణ పంపించారు, కొబ్బరికాయ అంటున్నారు. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ వేరుగా ఉంది. తర్వాత ఎవరు పంపించారు? అనంతపురం జిల్లా నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ టెంకాయ అంటున్నారు. మహమ్మద్ దినితుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు, నేను అనుకున్నది. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఓకే, హాట్ హాట్ గా ఏమన్నా తిన్నావా? ఆహా, అలా అంటారా? గుడివాడ నుంచి పంపించారండి నీలగిరి మోహన్ గారు. ఆన్సర్ వచ్చేసి తాడి చిట్ట. హౌ, చూద్దాం. నెక్స్ట్ ఎవరు పంపించారు? ధనలక్ష్మి పంపించారండి, టెంకాయ అంటున్నారు వీరు కూడా.

కాదు, నేను చెప్తాను. ఆన్సర్ వచ్చేసి తాటికాయ. వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కస్తుభం తణుకు పాలంగి నుంచి పంపించారు. ఓకే, ఇవి అంతా కోకోనట్ అనుకుంటున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ. ఆహా, ఆన్సర్ కోకోనట్. కానూరు నుంచి తాతారావు గారు పెన్ క్యాప్ అనుకుంటున్నారు. అబ్బా, పెన్ క్యాప్ అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీవిద్య పంపించారు. ఆన్సర్ ఈజ్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఓకే, అనంతపురం నుంచి పంపించారు శ్రీవిద్య గారు. చెంబోలు సుస్మిత. ఓకే, సిడ్నీ, సిడ్నీ నుంచి పంపించారు వీరు. కొబ్బరికాయ అంటున్నారు. మన యాపో ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచమంతా ఉందండి. ప్రపంచమంతా మన తెలుగువారు ఎక్కడున్నారో అందరూ మన వివిధ భారతి వింటుంటారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు కోకోనట్ అంటున్నారు, నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపించారు. ఎస్, హాయ్, మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా. ఐఆమ్ ఫ్రమ్ ద నాగర్ కర్నూల్ డిస్టిక్. కొల్లిపారు నుంచి పంపించారు. కొబ్బరికాయ అంటున్నారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. కౌస్తభ ఆత్మకూరు నుంచి ఆన్సర్ వచ్చేసి ఏంటది? ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపిస్తున్నారండి. నవీన్ రజిత నిర్మల్ పంపించారు, రైట్ ఆన్సరా? నో, కొబ్బరికాయ పంపించారు. ఆ కొబ్బరికాయ కూడా ఒక అందుకు రైట్ ఆన్సరేనేమో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, లవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, కొబ్బరికాయ. ఆహా, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఆన్సర్ వచ్చేసి ఓకే, నేను అనుకున్న ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి, నెమలి కన్ను, హౌ టెంకాయ, హౌ, ఓహోహో, బాగుంది. అనంతపురం చంద్రరథ గారు రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారండి. ఏంటది? దప్పణం. ఓహో, సారీ, ఆన్సర్ వచ్చేసి ఇంకా నేను చెప్పాలనుకుంటే ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శేషు శ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ పంపించలే వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ కొబ్బరికాయ, ఫస్ట్ ఆన్సర్కు పేరు చదవలేదు సార్. ఓకే, సర్దార్ గారు, సర్దార్ గారు, సర్దార్ గారు, మూడు సార్లు చదివాను కదా. తర్వాత ఎవరు పంపించారు? క్యాండిల్ అంటున్నారు, చిరుకు నారాయణ, అనసూయ, యమున, జానకి బ్యాండ్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, హాయ్, గుడ్ ఈవినింగ్ చిరుబాబు, ఫ్రమ్ వరకాల వెంకటేశ్వర్లు గారు. ఓకే, కోకోనట్ అంటున్నారు. పాలం పాలయ, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా మన ఫ్రెండ్స్ పంపించిన ఆన్సర్స్ ఉన్నాయి. మరి స్టూడియోలో సమయం చూస్తే 3 గంటలు వస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ వినాలి కదా, అందుకని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేశారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాల త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. శాసనపల్లి పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6 కోట్ల 12 లక్షల రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ రాత్రి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందడి సందడి ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు, ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ చాలా మంది. పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఓకే, తర్వాత ఎవరు ఎవరు పంపించారు? ముస్తాబాద్ నుండి సావిత్రి గారు పంపించారు ఆన్సర్ వచ్చేసి, రైట్ ఆన్సరే పంపించారు చిన్ని. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. అనంతపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సరే నాగేంద్ర రేణుకమ్మ వీరిద్దరు కూడా పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ లేదంటే అది అంటూ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. కృష్ణవేణి అనురాధ శ్రీనివాస రెడ్డి గారు పంపించారు మధుర నుండి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అసలు ఏంటి, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏమో అంటున్నారు, వీర కనకరావు వీరభద్రాపురం నుంచి నేను చెప్తారు. ఏమో ఏమో ఏంటది ఏమో గుర్ర మెగరావచ్చు అన్నట్టు ఏమో అట ఆన్సర్ వచ్చి హాయ్ అంటూ పంపించారు. హాయ్, ఐఎమ్ లతా ఫ్రమ్ నెల్లూరు నుంచి, ఇప్పుడే ట్యూన్ చేసా అన్నయ్య అంటున్నారు. అవునా చెల్లెమ్మ, ముందు నుంచి వినలేదా? సరే, తర్వాత నుంచి ఆన్సర్స్ పంపించు. చిరుకు నారాయణ అనసూయ ఏమైనా జానకిపేట నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హలో సార్, మా ఊరి పేరు కొలిపరు, కొల్హాపూరా? ఓకే, కొల్హాపూర్ అట. ఓకే, నైస్, కొల్హాపూర్ నుంచి పంపించారా మీరు? కొబ్బరికాయ అంటూ పంపించారండి మాన్సూన్ బాబా గారు. హాయ్ చిరుబాబు గారు, ఈరోజు ఏమైందా? ఏమైంది ఏంటండి, కొన్ని సమాధానాలు ఏదో పిచ్చి పిచ్చిగా పంపిస్తున్నారండి వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు చిత్రాల గ్రామం నుంచా? చిరుబాబు గారు మీ మామునండి వెంకటాచారి గారు, మీ మెసేజ్ నాకు ఇప్పుడే వచ్చిందండి, రియల్లీ స్కిప్ అయిపోయింది అనుకుంటా. శ్రీరామదాసు కృపాచారి అనితా సాయి వర్షిత్ సాయి ఋత్విక్ గారు, ఓకేనా? కొన్ని స్కిప్ అయిపోతాయి ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే, తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు, ఏమిటిదంటే సూది, టెంకాయ కూడా రైట్ ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై సందరి సందరి వింటున్నారు, విత్ యువరాజ్ చిన్నబాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సందడే సందడే వింటున్నారు విత్యూర్ ఆర్జీ చిన్నబాబు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 8662484 నంబర్ కు వాట్సాప్ చేయండి. మన ద్విచక్ర వాహనమైనా చతుర్చక్ర వాహనమైనా ఏ వాహనమైనా డ్రైవర్ డ్రైవ్ చేసే డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ ఉంటేనే బస్సు నడుస్తుంది, లారీ నడుస్తుంది, కారు కూడా నడుస్తుంది. కానీ ఆ బస్సుకు డ్రైవరే లేడు. మరి అదే బస్ తెలిస్తే 8662484 నంబర్ కు వాట్సాప్ చేయండి. అర్థమైందా నా ప్రశ్న? డ్రైవర్ లేని బస్సు ఏమి?

ఏంటి? ఆన్సర్ తెలిసిపోయిందా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662484 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్ యువర్ రాజే చిన్నబాబు. నారీ నారీ నడుమము రారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు అల్పించిన సిరివెన్నెల గీతం.

సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, డ్రైవర్ లేని బస్సు, అన్ని బస్సులకు డ్రైవర్ ఉంటాడు బట్ ఈ బస్సుకు డ్రైవరే లేడు, డ్రైవర్ లేకుండానే వెళుతుంది మరి. అదే బస్సు తెలిసిందా? తెలిస్తే 8664241414 నంబర్కు వాట్సాప్ చేయమన్నాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు ఎవరెవరు చాలా మంది పంపించారండో ఎవరు చూద్దాం. ఎస్ హలో చిరబాబు గారు, హలో హలో అంటున్నారు. మీ పేరు? పేరైతే పంపించలేదు, అజ్ఞాత శ్రోత టైప్ చేస్తూ ఉన్నారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీబాను జైనుద్దీన్ ముంబడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కేదరి వీరేష్ రాజులమండ్రి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ జాబిలమ్మా అంట, ఓకే ఆన్సర్ ఏదండి, మీరు ఆడియో పంపిస్తే నాకు వినడానికి లేదండి. దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. స్కూల్ డ్రైవింగ్ అట, నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి, మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్వలి ఫాతిమ జవాబు రైట్ ఆన్సర్. పద్మజ గారు పంపించారండి, స్టాఫ్ ఫ్రమ్ కే చిన్నవటిపల్లి నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఓకే, పెడన్ నుంచి పంపించారు శశాంక్ గారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు వైజాగ్ నుంచి పంపించారండి రత్నం, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆన్సర్ వచ్చేసి హాయ్ లతా గారు, మోహన్ లతా మోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గారి నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ గారు కేశవ నాగారం, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య ముంతి పెద్దన్న. తర్వాత కొప్పు మల్లేసు జూగు ఆదెప్ప, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు చిన్ని, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వరవకొండ నుండి ఈశ్వరమ్మ, సారీ ఈశ్వరయ్య, ఖాళీ బస్సు అట. ఆ బస్సు ఖాళీదైనా సరే నడవాలంటే డ్రైవర్ ఉండాలి కదండి. ఈశ్వరయ్య గారు డ్రైవర్ లేకుండా ఖాళీ బస్సులు వెళ్తుందా? కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఆన్సర్ వచ్చేసి వెంకట చలపతి నాగిరెడ్డి గారు, రమేష్ గారు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ యమున జానకపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిన్నబాబు గారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ పంపించారండి, నాగకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు శ్రీవిద్య గారు, సునంద గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఆన్సర్ రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు ఓకే, శ్రీనగర్ కాలనీ నుంచి నెల్లూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అజయ్ ఫ్రమ్ దేశ్రెడ్డిపాలే, దేశ్రెడ్డిపల్లెట, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తెనాలి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజ్ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవనిపేట గ్రామ కామారెడ్డి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు నమస్తే అంటూ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రబిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు. నిర్మల్ నవీన్ నరేష్ కృతిక్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు? లలిత్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. స్కిప్ నేను చేయడం కాదు, స్కిప్ అయిపోతుంటాయి. నేతాజీ మంజుల గోపి వీరంతా పంపించారండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి పంపించారు. కోలం బస్ అట, కోలం బస్ అందులో బస్ ఉంది కాబట్టి పంపించారా. నిజామాబాద్ విగ్లిబద్ర నుంచి బ్రహ్మరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ చిన్న బస్ చిన్న బస్ అయినా పెద్ద బస్ అయినా డ్రైవర్ లేకుండా నడవదు కదా. ఖమ్మం నుంచి రామానిపేట రవికుమార్ గారు, దమ్మరాజు గారు వీరు పంపించారు చిన్న బస్ అట. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఓకే రెడ్ బస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే వీరు పంపించారు. ద మూన్ ఆన్సర్ ఎక్కడా?
రోబో బస్ అట. ఆహా, రోబో తోలుతుందా? క్వశ్చన్ రిపీట్ చేయబట్టున్నారు శ్రోత, ఎవరు? అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ ఎవరు? కృష్ణవేణి అనురాధ శ్రీనివాస రెడ్డి గారు పంపించారు మధుర నుండి. ఆన్సర్ ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ ఇక్కడండి. రైట్ ఆన్సర్ అట, ఆన్సర్ రైట్ ఆన్సర్.

సార్. అబ్బా ఎంత తెలివి, నేను చదువుతూ ఫ్లోలో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కృష్ణ వీరేడి అనురాధ శ్రీనివాస్ రెడ్డి మధుర నుండి అని అంటానని ఇలా పెట్టారా, సూపర్ ఐడియా మీది. నెక్స్ట్ ఎవరు, శేషసాయి గారు, రోహన్ అండ్ సాయి దర్శన్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి పంపించారండి. ఓకే నరేంద్ర రేణుకమ్మ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరగల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి, బొమ్మ బస్ అట, అబ్బో రిమోట్ బస్ అట, ఇది కూడా కరెక్టే కదా, రిమోట్ బస్కి డ్రైవర్ ఉండడు, బొమ్మ బస్కు డ్రైవర్ ఉండరు, సూపర్ సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఓకే సుధాకర్ గారు, మీరైతే టైప్ చేసి డిలీట్ చేశారేంటండి, స్క్రూ డ్రైవర్ అట, అబ్బో స్క్రూ డ్రైవర్ కాదు, డ్రైవర్ లేని బస్సు అన్నాను అండి. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మి గారు నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ప్రసూన గారు పంపించారండి గొచ్చుబౌల్ నుంచి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, చిన్నబాబు గారు ద ఆన్సర్ ఈజ్ అంటూ నిక్కర్ నారాయణ తాడిగడప నుంచి. ఎయిర్ బస్ అట, ఎయిర్ బస్కి డ్రైవర్ ఉంటాడుగా పైలట్. ఆన్సర్ ఏంటి అంటే డ్రైవర్ లేని బస్సు సిలబస్. రైట్ ఆన్సర్ పేపర్ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. బ్యాట్ మన టెన్నిస్ బ్యాట్ ఉంటుంది, క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఇలా బ్యాట్స్ అనేవి ఉంటాయి కదా, బట్ ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్తో అసలు ఆడలేం, ఏ గేమ్ కూడా ఆడలేం, ఆ బ్యాట్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అందరి వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. క్రికెట్ బ్యాట్, టెన్నిస్ బ్యాట్, ఈ కానీ నేను అడిగినటువంటి బ్యాట్ తో ఆట ఆడలేము. ఆట ఆడలేని బ్యాట్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662414 నంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. పంపించారు చూద్దాం. రాజశేఖర్ రెడ్డి ఆదిన మండలం, చిన్నబాబు గారు సినిమా ప్రశ్నలు అడగండి అంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. నెక్స్ట్ కొలంబస్ అంటున్నారు. ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. సూపర్ రైట్ ఆన్సర్ వీరు పంపింది కూడా. హాయ్ సార్, సుజాత గారు, శ్రీనివాసరావు గారు, దడ్డవరపాడు. ఆన్సర్ వచ్చేసి సిలబస్, ఇందాక ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్కి బ్యాట్ ఉంటుంది కాదన్నాను కండి నరేష్ గారు, మోసపేట నుంచి. రాంగ్ ఆన్సర్. నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సరే. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాయల మండలి నుంచి రైట్ ఆన్సర్. కుసుమ అంబటినగర్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల డిస్టిక్ నుంచి కౌస్తభం గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణ, సుభాషిణి, శ్రీకృష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కావ్య, తేజ, వెంకి, సౌమ్య పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓహోహో, వివరంగా పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ దినేతుల్లా భవన్పేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సెలవస్ అంటున్నారు దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు నల్లగొండ నుంచి, త్రిల గ్రామం నుంచి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ లతా ఫ్రమ్

ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రవీంద్ర రెడ్డి గారు శ్రీ ఎస్ సర్వేపల్లి. ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓకే రైట్ ఆన్సరే బాల. కాదండి బాల్ అన్నమాట, విఏఎల్ఎల్ కాదు. నెక్స్ట్ నాగకుమార్ విజయవాడ నుంచి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ కార్యక్రమం నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి. ఆన్సర్ వచ్చేసి టిబేట్ అట, బ్యాట్ ఉంది అందులో. పాలం పోలే ఆలగడ్డ దిల్లజల నుంచి రైట్ ఆన్సర్ సిలబస్ అంటున్నారు ప్రీవియస్ క్వశ్చన్కి. అనురాధ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్రీవిద్య గారు సునంద ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ అంటూ పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నేతాజీ మంజుల గారు, గోపి గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ తెలియదు అంటున్నారండి. ఎలాగా, నేను చెప్తాను. మీరు నేమ్ కూడా పెడితే మంచిది కదా. ఇంగ్లీష్లో ఎలా అంటారు అలా అంటారు. అనంతపురం నుంచి రమేష్ మెకానిక్ చలపతిరావు గారు, నాగిరెడ్డి గారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభారి జైనుద్దీన్ మెమ్మడి నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్ణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే ఆర్జీ చిన్నబాబు గారు అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నవీన్ రజిత దివిజ నిర్మల్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే పని సత్యశ్రీ తినాలి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి లక్ష్మి. ఓకే మా నేమ్స్ వచ్చేసి కుమారి లక్ష్మి. ఓకే రంజనమ్మ గారు పంపించారు ఆన్సర్. ఆన్సర్ ఏదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. కోనసీమ డిస్టిక్ నుంచి పంపించారు సూర్యనారాయణరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీకిల బజార్ నుంచి మన హరీష్ చౌదరి జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా జవాబు వచ్చి ఓకే రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద అనంతపూర్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఏకో భాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. భాస్కర్ పేడన రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద వర్షవర్ధన్ రైట్ ఆన్సర్ పంపించారు. గుణగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఆడలేని బ్యాట్ ఏది అని అడిగాను కదా. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనబడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల మీరు పంపించారు కొత్తగూడెం నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పేరైతే పంపించలేదండి, అజ్ఞాత శ్రోత ఏదో వీడియోలు పంపిస్తున్నారు వీళ్ళు. కడప ముదులు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి. ఆన్సర్ ఇక్కడ చింతామణి సుధాకర్ గారు యాదవ్ వీరంతా పంపించారు ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. ఒరవకొండ నుండి ఈశ్వర్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుధాకర్ యాదవ్ రమణ యాదవ్ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ జామ్ ఏమైనా జనకపేట రైట్ ఆన్సర్ పంపించారు. ఆయన నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామం నుంచి సోమనాథ జనార్దనం వరచమ్మ వెంకట భవన భావన రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే పాలం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ చదివేశానండి, ఇంకా ఏమీ స్కిప్ అవ్వలేదు. దోమల బ్యాట్ అండి, దీంతోనైతే ఆడలేము. ఓకేనా, జీకే ప్రశ్న జాగ్రత్తగా వినండి. కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ, గోదావరి జన్మస్థానం ఎక్కడ? ఆన్సర్ తెలిస్తే 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ? 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు విత్ యు రాజ్ చిన్నబాబు. భయంకర చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆత్రేయ గీతం వింటున్నారు సంగీతం చక్రవర్తి.

కూడా వైజాగ్ నుంచి పంపించారండి. రత్నమ్మ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నాగేంద్రరెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. రామన్నపేట ఖమ్మం రవికుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపత్రి గ్రామం నుంచి పంపించారు. సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భావన. తర్వాత మల్లికార్జున అభిరామ్ గారు పంపించారు ధర్మవరం నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధు ఫ్రమ్ కోవెలకుంట్ల, కోవెలకుంట్ల నుంచి పంపించారు వీరు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, తెనాలి నుంచి పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి అంటూ మోహన్ ఫ్రమ్ గుడివాడ, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సరే. అనంతపురం నుంచి అనరాధ గారు రైట్ ఆన్సర్. వరకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి ఆన్సర్ వచ్చేసి గన్నవరం. తిరుపతి, మీ పేరే తిరుపతా, ఇంటి పేరా గన్నవరం. శ్రీనివాసరావు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు. గన్నవరం అనేది ఇంటి పేరట. ఓకే, లతా మోహన్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. కడప జిల్లా నుంచి ముద్దులూరు అనంతనాగ త్రివేణి నిఖిల్ మణిదీప గారు పంపించారు రైట్ ఆన్సర్. మహారాష్ట్రలోని రమేష్ గారు, వెంకట చలపతి నాగిరెడ్డి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మీ పేరు పంపించట్లేదండి, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. వీరైతే అజ్ఞాత శ్రోత, ఓకేనా. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసిం బూతు సేవలు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడ సూర్యపేట డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్ర స్నేహభవన జైనిద్ర రైట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి పంపించారు వీరు. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద పెడన ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. తర్వాత మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గబ్బిలం అంటున్నారు ఇప్పుడు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారు బందరపల్లి నుంచి గండం వంకయ్య గారు రైట్ ఆన్సర్. ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గునిగల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ పంపించారండి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, వైవి యూనివర్సిటీ కడప నుంచి పంపించారండి జగదీష్ గారు రైట్ ఆన్సర్. నేతాజీ మంజుల సచ్చివేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ప్రదీప్ అనంతపురం నుంచి. నెక్స్ట్ చిన్నబాబు గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. నారాయణ గారు, నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి. మీ పేరే అలా ఉందండి లేకపోతే కా, ఓకే వారి పేరే అలా ఉందేమో. మహారాష్ట్ర స్టార్టింగ్ మీరు ఆన్సర్ పెట్టకండి. మహమ్మద్ దినేతుల భావన ప్రక్రియ కామారెడ్డి తెలిసి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు వచ్చేసి రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజీ వెంకటచారి వరలక్ష్మీ కృష్ణమ్మ చిత్రాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ముద్దునూరు నుంచి పంపించారండి అజ్ఞాత శ్రోత రైట్ ఆన్సర్ పంపించారు కూడా. హలో సార్, అనంతపురం నుంచి శ్రీ విద్య శ్రీ దివ్య గారు, శ్రీ విద్య గారే సునంద గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీ విద్య సునంద. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు మీ పేరు, సుబ్బాయిగూడెం ఫ్యామిలీ, బొడ్డు సుబ్బరాయుడు ఫ్యామిలీ అట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వీరభద్రం నుంచి వీర కనకారావు గారు. హాయ్ అండి అంటూ మార్కాపురం జిల్లా నుంచి పంపించారండి మేనకా భవ్య అండ్ వర్ష గారు పంపించారు రైట్ ఆన్సరే. నాగేంద్ర రేణుక అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. గోదావరి జన్మస్థలం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్ వివరంగా పంపించారు వీరు. నెక్స్ట్ మనోజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరికి కూడా.

నెక్స్ట్ నాగకుమారి గారు మీరు పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు వీరు, కుమారి, లక్ష్మి, మానస వీరి పేర్లట రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నందన్ జగదీశ్వర్ లక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. సార్ జనరల్ క్వశ్చన్స్ ఒకటి అడగండి. జనరల్ క్వశ్చన్ కాదు ఇది, జనరల్ జీకే కదా. పంతారి శ్రీనివాసరావు గారు యాకో భాష నూర్జహాను రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ ఇవేనట. నరేష్ వారి ముసాపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి రామాంజనేయులు, వనిత, త్రిష, నారాయణి, నారాయణి, హాసిని, హాసిని గారు నారాయణి అట. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. జగదీష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహారాష్ట్రలోని ఆన్సర్ గుంప రమణ, చిరునామా పాతకొట్టం గ్రామం, కోటనందూరు, కాకినాడ జిల్లా నుంచి. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాండ్రాయిపేట నుంచి రేడియో వింటున్న వారికి హాయ్ చెప్పండి. రేడియో వింటున్న శ్రోతలందరికీ, జాండ్రాయిపేటలో ఉన్న శ్రోతలందరికీ హాయ్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు హాయ్ చెప్పమంటున్నారండి. నవీన్, రజిత, నిర్మల్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏమి సార్ అందరి పేర్లు చదువుతారు, నా పేరు చదవట్లేదు ఏమి సార్ అంటున్నారు. ముద్దునూరు నుంచి మహారాష్ట్ర సిలబస్ కడప ముద్దునూరు నుంచి అన్నారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఉన్న త్రయంకుముఖం అంటున్నారు. సారీ మరి మీ పేరు ఎక్కడ పెట్టారండి, ఎక్కడని చూడండి. పేరు పంపించాలండి, మీరు పేరు పంపించుకుంటే ఎలా. సుధాకర్ యాదవ, గోదావరి నది జన్మస్థలం ఎక్కడని అడిగాను కదా. ఓకే, ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. చిరుకు నారాయణ అనసూయ ఏమైనా జనకపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిక్కర నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా మా బ్యాచ్లో ముగ్గురు నారాయణలు ఉన్నారండి, నా పేరు నిక్కర నారాయణ అంటారు నన్ను అంటూ పంపించారు. అంతేలే, ఇద్దరు ముగ్గురు ప్రసాదులుంటే మరి ఆ ప్రసాదుకి పెళ్లి కాని అదే పెళ్లి కాని ప్రసాదు అంటారు కదా ఆ సినిమాలో, గుర్తొచ్చింది. తర్వాత జానకీరావు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. నందిగామ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వరం, గోదావరి జన్మస్థానం నాసిక్, మహారాష్ట్రలోనే ఉందన్నమాట. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? సినిమాకు సంబంధించిన ప్రశ్న. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదట తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ తెలిసిందా? వెంటనే వాట్సాప్ చేయండి 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైంది కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. సందర్శ సందర్శ వింటున్నారు విత్యువరాజే చిన్నబాబు.

సౌందర్య సంద్రిలో చివరి గడిన ప్రశ్న ఏమిటి అంటే, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం.

జానకీరామ్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు అంటున్నారు మాధవి ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి. నేను చెప్తాను నెక్స్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారండి శివాజీ నగర్ నుంచి నాగకుమారి విజయవాడ నుంచి. శివాజీ ఓకే. తర్వాత ఎవరు చూద్దాం? సోమనాథం జనార్దనరావు వనిజమ్మ వెంకట భావన వీరంతా పంపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? అనంతపురం నుంచి

రమేష్ వెంకటచలపతి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు తిరుపతి నుంచి పంపించారండి, శ్రీనివాస గన్నవరం నుంచి పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సరే. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి టైలర్ టైలర్ మస్తాన్ వలి గారు పంపించారు. పాతిమ మస్తాన్ వలి పాతిమ బి నరసింహారెడ్డి రైట్ ఆన్సరే పంపించారు. ఇంకెవరు, పాలూరు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి పంపించారు. దమ్మూజి మండలం భద్రాద్రి కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అంకియ నాగేశ్వరరావు గారు పంపించారు. నిక్కర నారాయణ గారు, అక్కిని నాగేశ్వరరావు గారట, నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి, వారు కాదండి నేను చెప్తాను, కర్నూలు జిల్లా గురికల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, ఆర్జు శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కొన్ని రోజుల కిందట ఈ క్వశ్చన్ అడిగారండి అనంతపురం నుంచి, ఓకే నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్ధన్ మేమందరం వెతుకుతున్నది ప్రశ్నల కోసం అక్కడే, అక్కడ దొరికేవన్నీ ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. నాకు కూడా అది ఏ ప్రశ్న దొరికింది, ఓకేనా. సోఫియా గారు గొల్లపూడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు, నీలగిరి మోహన్ గారు గుడివాడ నుంచి. చిలుకు నారాయణ అనసూయ యమున జనకపేట నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పంతాటి శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపాలెం నుండి కోనసీమ జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం, సంజీవ నగర్ కొత్తగూడెం నుంచి పంపించారు నరసింహారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు అండి తేజస్విని గారు జగ్గేపేట నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. మరి సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలన్నదే తన లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో గుంటూరు జిల్లా పతిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు. గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్లు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వివరించారు. పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మొమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి 50% మించకూడదని స్పష్టం చేసింది. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

కాంగ్రెస్ అధిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి దానికైతే ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగువారు ఎవరు? ఎవరు? దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ దేవిక రాణి అంటున్నారు. కలవందలపాడు గ్రామం కాసి ముత్తుజావరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా సమాధానం దొరసత్రం మండలం నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. వీరికి కూడా రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బీవీ నగర్ నుంచి పంపించారు షేక్ మబీన్ అండ్ ద షేక్ మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ నాగేంద్ర పంపించారండి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా మోహన్ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి వీరు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ ఎనిదుల భావన ప్రకారం కామాజ్ రెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అర్థం కాలేదా? అనంతపురం నుంచి శ్రీ విజయ గారు పంపించారు రైట్ ఆన్సర్. దాసరి ఓకే టీచర్స్ కాలనీ నుంచి పంపించారు వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్ల గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కిషోర్ నంద్యాల నుంచి పంపించారు కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నరసింహారెడ్డి పాలెం పోలయ్య ఆలగడ్డ నందిలజల నుంచి ఆన్సర్ కూడా కలిపి చదివేస్తున్నారండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బాద్షా ఓకే వెంకట్ వీరు పంపించారు దమ్మయ్యగూడ నుంచి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి పంపించారు ఆన్సర్ వచ్చి. ఆహా వాళ్ళు చెప్పారా ఆన్సర్? రైట్ ఆన్సరే చింతాటి సుధాకర్ యాదవ్ గారు బుద్ధనూరు కడప నుంచి. ఇప్పుడు పంపించారు మీ పూర్తి పేరు ఓకేనా? ఇప్పుడు దాకా పంపించారు, చూసుకోండి ప్రీవియస్ మీరు పంపిన వాట్సాప్ మెసేజెస్. నెక్స్ట్ లతా ఉయ్యూరు రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ మరలా పంపారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారండి? ఆన్సర్ వచ్చేసి ముందు పంపిస్తున్నారండి, అందుకని కొంచెం ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరు పంపించారండి? హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారండి. పేరు వచ్చేసి వర్ణిక గారా రైట్ ఆన్సరే. క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారు చిన్నబాబు. సత్యవేడు తిరుపతి నుంచి నేతాజీ మంజుల సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి ఏఎన్ఆర్ అంటున్నారు జగదీష్ గారు, కాదండి శివ సాంబశివరావు గారు దక్షిణ చిరువల్ల అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నవీన్ రజిత దివిజ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు, థ్యాంక్ యూ అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్కి వచ్చిందా? కాదు, నేను ఆన్సర్ చెప్తాను ఆగండి. తర్వాత ఎవరు? మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత కప్పల దొడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు. మోహన్ మహమ్మద్ నయీం గారు నేను చెప్తాను ఆన్సర్. హాయండి చిన్నబాబు అంటూ కోల నాగలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. సూపర్ ప్రశ్న అడిగారండి, థ్యాంక్ యూ సార్ అంటున్నారు. ఎవరు? జనార్దన రావు, వనజమ్మ, వెంకట భావన, సోమనాథం. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ తనోజ్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ విబి అంటూ పంపించారు హరికృష్ణ హరికుమార్ గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ నరేష్ మెర్సీ మీషో బాగుంది, మా పేర్లు చదవట్లేదు అంటూ వెల్గర్గా పంపిస్తున్నారండి నరేష్ గారు మోసాపేట నుంచి. మీషో బాగుంది హాయ్ అంటూ ఏవే క్రికెట్ బ్యాట్ అంటూ అర్థం పర్థం లేని సమాధానాలు పంపిస్తున్నారండి, అందుకే స్కిప్ చేస్తున్నాను. మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే రైట్ ఆన్సర్ చదువుతాను, కానీ అక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు, మీరు అలా పంపించకండి. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా అంటూ రైట్ ఆన్సర్.

0: చేమ్ చేబ్రోల్ నుంచి సుస్మిత గారు, చెంబోలు సుస్మిత గారు సిడ్నీ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ దేవికా రాణి అంటున్నారు వీరు. నాగలక్ష్మి కాదండి, నేను చెప్తాను. ముస్తాబాద్ నుంచి శ్రీదేవి చిన్ని గారు పంపించారు. రైట్ ఆన్సర్ ఆడియో పంపిస్తున్నారండి సమిత గారు. తిరుపతి నుంచి పంపించారండి. రైట్ ఆన్సరే, ఆడియో సైతం మాకు అర్థం కావండి. ఆన్సర్ ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి బిఎన్ రెడ్డి. రైట్ ఆన్సర్ పంపిన మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నరేష్ మెర్సి రోజా శిరీష వీరంతా పంపారు. ఇప్పుడైతే వచ్చింది నాకు చివరి ఆన్సర్. నాగేశ్వరరావు అంటున్నారు మోసపేట నుంచి. కాదండి, చెప్పేసాను ఆన్సర్, ఇంకెవరు పంపకండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధ ఇనుమడుగు నుండి పంపించారు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటి 34 సెకండ్లు. మరి వివిధాలోకి వెళదాం. వివిధాలో ఏ చిత్రం నుండి పాటలు విందామో చెప్పే ముందు ఒక పాట అయితే విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం, మణిశర్మ సంగీతం, రాధాగోపాలం చిత్రం నుంచి.
1: జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్క

చెప్పుతావనే ఇలా వెనకాల ఉన్నా, నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతుంది.

స్టూడియోల సమయం చూస్తే 4:14 దాటి 3 సెకండ్లు. వివిధ ప్రోగ్రామ్ లో ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా, నువ్వే కావాలి. ఈ చిత్రం నుంచి అంటే ఈ సినిమా నుంచి మనమైతే అన్ని పాటలు వినొద్దాం. కోటి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఈనాటి వివిధ ప్రోగ్రామ్ లో వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: నిల్లెరిసెను తార నీ ప్రేమలా.
1: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
2: అంతఃపురంలో అందాల చిలక,
3: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
3: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
3: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
4: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 14 సెకండ్లు. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోత్ తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనిలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి. ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసుని డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే

ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్ కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా 1 రోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం 2-3 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని
జనం నుంచి వాటి జీవ

జీవన శైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా విందాం పెంపుడు కొడుకు చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన పాట ఇది. సాహిత్యం సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

0: మీరు విన్న పాట యశోధకృష్ణ చిత్రం కోసం ఘంటసాల వసంత ఆలపించిన పాట. అది సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

0: మీరు విన్న పాట వరకట్నం చిత్రంలోది. గానం ఘంటసాల సుశీల.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

విన్నా పాట విక్రమార్క విజయం చిత్రంలోది. గానం వైఎస్ఎన్ మూర్తి, పి సుశీల, సాహిత్యం దాశరథి, సంగీతం ఏఏ రాజా. తరువాత పాట విందాం. పెద్దరికాలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: కనిపించే మహాసముద్రం ఏమిటి?
1: కౌరవ సైన్యం రాకుమారి.
0: అంత సైన్యమే? వారిలో వీరాధివీరులు ఎవరెవరో నీకు తెలుసా?
1: తెలుసు రాకుమారి. అదిగో
2: కా

0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, బాలవాణి చిన్నారుల కార్యక్రమం, వివిధ పాఠశాలల విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమానికి చిన్నారులకు, శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా గణపతి ప్రార్థనతో మన ముందుకు వస్తున్నారు ఎం సాయి నిఖిల్.
2: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన చామరకర్ణ గజానన విలంబిత సూత్ర గజానన చామరకర్ణ గజానన విలంబిత సూత్ర గజానన విఘ్న వినాశక గజానన వామన రూప గజానన.

సాయి నిఖిల్ గణపతిని చక్కగా ప్రార్థించినాడు కదా, ఇప్పుడు నైనిత లక్ష్మి గురుదేవా శరణం దేవా అంటూ మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం.

0: గురుదేవ
1: నైనిత లక్ష్మి పాడిన పాట విన్నారు కదా. తరువాత అన్నమాచార్య కీర్తన పాడడానికి బి అరవింద్ వస్తున్నాడు. విందామా మరి.

0: అరవింద్ పాడిన అన్నమాచార కీర్తన విన్నారు కదా. ఇప్పుడు వైష్ణవి మన జాతిపిత గురించి కొన్ని వివరాలు తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
1: మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన శుక్లనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలీభాయి. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారము కస్తూర్భాయితో వివాహము జరిగింది. వీరికి 4 పిల్లలు. మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు, గాంధీ నమ్మే సిద్ధాంతములు, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దంలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటినాడు ఆ మహాత్ముడు. రవి అస్తమించినను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడని, జాతిపిత అని పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేల కొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు. ఢిల్లీ రాజ్ఘాట్లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద హే రామ్ అనే మంత్రమే చెక్కి ఉన్నది. ధన్యవాదాలు.
0: మన జాతిపిత గారి గురించి వివరాలు విన్నారు కదా. తరువాత శ్రీ వైష్ణవి దేశభక్తి గీతం పాడుతుంది. విందామా. దేశ

0: చక్కని దేశభక్తి గీతం విన్నాము కదా. ఇప్పుడు మన అందరికీ ఒక చక్కని కథను వినిపించడానికి వాసవి మన ముందుకు వస్తుంది.
1: అల్లరి కాకి. కాకి కోయిల ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకొని నివసించేవి. కాకి కాస్త అల్లరిది, బద్ధకం కూడా ఎక్కువే. తన గూటిని శుభ్రంగా ఉంచుకునేది కాదు. అంతేకాక చెట్ల కొమ్మలు కొద్ది కొద్దిగా తుంచుతూ చెట్టు కింద చెత్తలా పడేసేది. ఇదంతా చాలా రోజుల నుంచి గమనిస్తున్న కోయిల, ఎందుకు చెత్తంతా ఇలా పడేస్తున్నావు, మనము మన పిల్లలే కదా ఇక్కడ ఆడుకునేది అని అనింది. శుభ్రంగా ఉంచుకోవచ్చు కదా అంది. నన్ను ఏదో ఒకటి అనందే తోచదా అంది కాకి. నీ మంచి కోరి చెప్పాను, ఇష్టమైతే పాటించు. నీ మేలు కోరే మిత్రుల్లో నేను ఒకదాన్ని అంది కోయిల. కాకి ఏమీ అనలేక కోపంగా చూసింది కోయిల వైపు. సాయంత్రం కాకి కాలికి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారసాగింది. అప్పుడే గూటికి చేరుకున్న కోయిల అది చూసింది. రివ్వుమని కిందికి దిగి గాయపడిన కాకి పిల్ల కాలికి ఏవో కాకులు తెచ్చి రసం పిండి కట్టు కట్టింది. అప్పుడే గూటికి వచ్చిన కాకితో, ఇన్నాళ్ళు చెప్తే విన్నావా, మన పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటివి జరగవు కదా అంది కోయిల. నిజమే నేస్తమా, నువ్వు నా స్నేహితురాలివి అయినందుకు గర్విస్తున్నాను. ఇన్ని రోజులు నీ మాటలు పెడచెవ్విన పెట్టాను, ఇక మీదట పరిశుభ్రత పాటిస్తాను, నా పిల్లలకు కూడా నేర్పుతాను, అలాగే మన మిత్రులందరికీ పరిశుభ్రత ప్రాధాన్యం చెబుతాను అంది కాకి. కాకిలో మార్పు వచ్చినందుకు కోయిల ఉప్పొంగిపోయింది.
0: వాసవి వినిపించిన మంచి కథ విన్నారు కదా. తర్వాత వైష్ణవి కొన్ని శ్లోకాలు చెబుతుంది, విందామా?
2: కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కర మూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఓం గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గోవిందేతు సదా స్నానం, గోవిందేతు సదా జపం, సదా గోవింద కీర్తనం.
0: శ్లోకాలు విన్నారు కదా. తర్వాత దీక్షిత అన్నమాచార కీర్తన పాడడానికి మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దామా?
3: కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేన్మంగ అన్ననుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మ

చుట్టి తుమ్మెదామై ఛాయాతోనా నెమ్మది నుండి స్వామి చెమ్మతోన వీస్తువాలు రమ్ముతాల మోలా చుట్టి తుమ్మెదామై ఛాయాతోన నెమ్మది నుండి స్వామి కంటి శుక్రవారము గడియాలే తింట అంటీ అలమేన్ మంగ అన్నరుండే స్వామిని కంటి పచ్చ కప్పూర పేనూరి పసిడిగిన్నే రానిచ్చి తెచ్చి సీర సాదిక దిగనలది అక్షరపడి చూడ అందరి కన్నులకింపై అక్షరపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లే పువ్వులే నిట్టుతానుండే స్వామి కంటి శుక్రవారం గడియాలేడింట అంటీ అలమే మంగ అండనుండే స్వామి కంటి తట్టు పునుకే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టికరగించి.

పొడిచి తట్టు పునుకే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టికరగించి వెండి పల్లాల నుంచి దట్

0: వెనుక మరియుచుండే బిత్తడీ స్వామిని కంటి శుక్రవారం గడియలేడింట అంటీ అలమేన్ మంగ అండనుండే స్వామి కంటీ.
1: దీక్షిత, చక్కగా అన్నమాచార్య కీర్తన మనందరికీ వినిపించింది కదా. ఇప్పుడు నిఖిల అమ్మ గురించి పాట పాడుతుంది, విందామా?
2: అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు.

నుంచి జావిల్లి చూపిస్తూ పెరగన్నం తినిపిస్తూ, జావిల్లి చూపిస్తూ పెరగన్నం తినిపిస్తూ, దురపుచ్చింది నన్ను నిదురపుచ్చింది.

0: నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు.
1: అమ్మ గురించి చక్కటి పాటను మనకు నిఖిల వినిపించింది కదా. ఇప్పుడు కొన్ని సామెతలు వినిపిస్తానంటూ మన ముందుకు రిషిత వస్తున్నది, విందామా మరి.
2: అంగిట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుని నోట్లో శని, అన్నీ ఉన్నా కానీ తినే ప్రాప్తం లేదు, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచను. దీనికి అర్థం మనము ఏం చేయాలనుకున్నా భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా వచ్చింది. దీనికి అర్థం ప్రతి చిన్న విషయానికి పెద్దదిగా చూస్తారు. ఏ పాటు తప్పినా సా పాటు తప్పదు. దీనికి అర్థం ఏ పని తప్పినా తినేది మాత్రం తప్పదు. కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. దీనికి అర్థం మంచి చేసే వాళ్ళకే ఎదురు దెబ్బలు. ఎండ కాచే చోటే వెన్నలా కాస్తుంది. దీనికి అర్థం మంచి వాళ్ళు ఉన్న చోటే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు.
1: రిషిత వినిపించిన సామెతలు విన్నారు కదా. ఇప్పుడు భవ్యశ్రీ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ మనకు పాట వినిపిస్తుంది.
0: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.

మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ భవ్యశ్రీ చక్కగా పాటను వినిపించింది కదా అండి. ఇప్పుడు అచ్చం నల్ల చీర అంటూ ఒక జానపద గీతం పాడడానికి నైనితా లక్ష్మి వస్తున్నది, విందామా మరి?

0: మదరాసుల బరుబొమ్మ ఆ బొంబాయిలోనే ఉంది. మదరాసుల బరుబొమ్మ.
1: నైనితా లక్ష్మి పాడిన జానపద గీతం విన్నారు కదా. తరువాత శ్రీరాజ రాజేశ్వరి అంటూ శ్రీవైష్ణవి తన పాటను వినిపిస్తుంది. విందామా మరి.

0: శ్రీరాజ రాజేశ్వరి అంటూ ఒక చక్కటి పాటను విన్నాం కదా. మీరు ఇంతవరకు వివిధ పాఠశాలల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీమతి వి పద్మలత.
1: ఇప్పుడు విందాం ఒక పాట.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారతదిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: అడవితల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశాం. అడవితల్లి బాట రహదారులకు దాదాపు 2 రెట్లు ఖర్చు అవుతుంది. మన గిరిజన సమగ్ర అభివృద్ధికి చేరువచే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
2: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు జీవోఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలు

0: కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్క సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల రూపాయలు విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా దేశ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 5 ఏళ్లలో దేశంలో 100లాది స్పేస్ టెక్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమికా, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆజ్ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన

0: కనకదుర్గమ్మ దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా, ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు, రంగస్థలి పద్యాలు. ఇందులో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ KV రమణ గారు. 7:45 శ్రీ R వివేకానంద గారు ఆలపించిన లలిత గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 రసధ్వని అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రగీతం. రాత్రి 8:45 శ్రీ D వెంకటరమణ గారు ఆలపించిన జానపద గేయాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రంలో ఉంది. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.
6: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
5: ఇక రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపు 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా 2వ రోజు అలంకరణ శ్రీ గాయత్రీదేవి. 6:30 వినదుగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ PVL సుబ్బారావు గారు. 6:35 సేత్యపు శుద్ధులు కళింగర సాగు మొదటి భాగం మనకందిస్తున్నవారు శ్రీ D ప్రభాకర్ రెడ్డి గారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 27వ భాగం రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ C లక్ష్మీనారాయణ గారు స్వీయ కవితలు వినిపిస్తారు. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సమసునీల్. 8:35 చిత్రసీమ. రేపు 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు గురించి వారి మనవడు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 10:30 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 10:45 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ, 7:15 రేపు రాత్రి పల్లె ప్రాంతాలు, ఇందులో హరికథ జైమిని భారతం, శ్రీమతి ఎం వాణి భాగవతారిణి వీరు మనకు వినిపిస్తారు. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 చిత్రజగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఇప్పుడు విందాం ఒక పాట.

మీరు విన్న పాట భక్త తుకారం చిత్రంలోది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. ముందుగా విందాం శంకర మహాదేవన్ ఆలపించిన పాట. ఇది సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ, చిత్రం ఠాగూర్

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: తర్వాత పాట విందాం. వియ్యాల వారి కయ్యాలు చిత్రం కోసం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం.

0: ఎక్కడున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైమ్ గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: తర్వాత పాట విందాం. యమగోళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి. కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: తరువాత పాట విందాం. విశాల హృదయాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం టీవీ రాజు.

మీరు విన్న పాట వజ్రం చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర స్వర్ణలత ఆలపించిన పాటది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. చివరిగా విందాం జమీందారు గారి అమ్మాయి చిత్రం కోసం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం జీకే వెంకటేష్.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రంలో ఉన్నాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్దికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ది చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్దికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్దత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో

16 మంది ఆచూకి గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
బ్రిక్స్

0: సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు రంగస్థల పద్యాలు. గయోపాఖ్యానం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ కెవి రమణ గారు.

వి పన్నునే భగతునికి ఒప్పగించినను. శరణాగతత్రాన బిరుదాంకితంబకు కోల్పోయి భరత కులమ్మునకు కలంకము వచ్చునేమో అని జంకుచండి కానీ.

సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములను ధర్మ మార్గ వర్తమునకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వము సహా పరిపాలన నడిచినప్పుడు కలగదు. రాజ్యపాలకుడు ఈ లోకమును పూజ్యుడు, అదీను మనుజుడు చేతనే. ధర్మ పథకాము ఉభయలోక పూజ్యుడు. కావున నా మనమున ధర్మేతర వృత్తి నొందుతున్నాను.

పల్లె ప్రాంతాలు శీర్షికన మీరు ఇంతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు విన్నారు. మనకు వినిపించిన వారు శ్రీ కెవి రమణ గారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ ఆర్ వివేకానంద గారు ఆలపించిన లలిత గీతాలు.
1: పల్లె.

పల్లెటూర్లు ప్రగతి గోరి పాట పాడతాం, ఇలా ఆటలాడతాం. తల్లితో వెళ్ళు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం. ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. అలాగే ఈ కార్య కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం

0: చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT, వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారి, బిద్రీ వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రయత్నానికి మద్దతిస్తూ 38 అంశాలతో విలువల జోడింపుకు మద్దతు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఉత్పత్తుల జాబితాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, రాళ్లు అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు.
1: ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్, విస్తృత అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్ ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను, తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కానీ నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసూలు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

0: గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది నాలుగు వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమరచక్ర, శౌర్యచక్ర, త్యాగచక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం నాలుగు వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమరచక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్యచక్ర, ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్య కుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపురిలో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్ తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018న భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళు అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
1: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయిన మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని అలనాటి మధుర గీతాలు ఇప్పుడు విందాం. ముందుగా వైకుంఠపాళి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం మాత్రయ్య సంగీ

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: రసధ్వనిలో ఇప్పుడు విందాం జమీందార్ చిత్రం కోసం. ఘంటసాల, సుశీల, జయదేవ్, వసంత్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం టి చలపతిరావు.

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: రసధుని కార్యక్రమంలో చివరిగా విందాం విజయసింహ చిత్రం కోసం. పిబి శ్రీనివాస్ జానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలింతవరకు రసధ్వని అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుండి.

చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు

0: ఇక వార్తల వివరాలు. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువత ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై ఐఐటి మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్దిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskrutik shakti se prerna leta hai. Vigyan ki pragati se aage badhta hai aur aadhunik infrastructure ke jariye naye avsaron ka nirman kar raha hai. Hamari virasat aur bhavishya ki hamari aakankshaye saath saath aage badh rahi hai.
0: ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2వ విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగానే జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న యుఎస్ డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. సుమారు 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో 2 అంతర్రాష్ట డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్ర

0: కేరళలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు సాంప్రదాయ ఊరేగింపులు వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట్ర కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వానిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని ఆ రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతీయ షూటర్ ఉదయ్ వీర్ సిద్ధు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుది రౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ను IMD జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినిమా పాట. ఇష్టపడి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన పాట. సాహిత్యం డాక్టర్ కె. రామకృష్ణ. సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ డి వెంకటరమణ గారు ఆలపించిన జానపద గేయాలు.
1: పల్లె.

0: ఇప్పుడు విందాం ఆర్ వివేకానంద గారు ఆలపించిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు. ముందుగా కోడిపుంజు మేలుకుంది, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

చివరిగా, మతాలు వేరైనా మా అభిమతాలు ఒకటేనని. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

తర్వాత పాటు విందాం. ఎర్ర గులాబీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, చిత్రం వినోదం. ఇప్పుడు విందాం ఈ పాటని.

మీరు విన్న పాట యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి. ఇప్పుడు విందాం. వసంత కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి అనిపించిన పాట. సాహిత్యం గోపి, సంగీతం ఇళయరాజా.

తర్వాత పాట విందాం. తూర్పు వెళ్లే రైలు చిత్రం కోసం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో చివరిగా విందాం. అనగనగా ఒకరోజు చిత్రం కోసం మనో సునీత ఆలపించిన పాట, సాహిత్యం శ్రీవణిల, సంగీతం శ్రీ.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. రవివాసరి అఖిల భారత సంగీత సభ కొన్ని క్షణాల్లో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

తడకత్తడతడ జిత్త తగ దుబకిత తగ ఘానద ధరితట కథానద ధానద ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడద్ద కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా బిజలి కడక్ పరన్ పండిత్ కంటే మహారాజ్.

దృఢకృత గది గన్నదా దృఢకృత గ్రహ తిట్టే కత్త తిట్టే కత్త గది గన్నదా దృఢకృత గ్రహ తిట్టే కత్త తిట్టే కత్త గది గన్నదా దృఢకృత గ్రహ.

ఘిన్నా తిట్టే కత్త కద్దరు తగ్గడ.

0: इस रूपक ताल के साथ पंडित जडेश हुगार तबला सोलो समापन कर रहे हैं। हारमोनियम लेहरा संगत कर रहे थे श्री रेवैया वस्त्रदमठ। यह कार्यक्रम आकाशवाणी कलबुर्गी स्टूडियो में रिकॉर्डिंग किया गया था।
1: विथ रूपक ताल पंडित जडेश होगार कंक्लूड्स हिज तबला रिसाइटल इन टुडेज रविवासरीय अखिल भारतीय संगीत सभा। हारमोनियम लहरा वॉज प्रोवाइडेड बाय श्री रेवैया वस्त्रदमठ। दिस प्रोग्राम वॉज रिकॉर्डेड एट द स्टूडियोज ऑफ आकाशवाणी कलबुर्गी।
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపుదయం 6:10 భక్తిరంజని. ఇందులో దేవీ శరణవరాత్రుల సందర్భంగా 2వ రోజు అలంకరణ శ్రీ గాయత్రీదేవి. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు. 6:35 సేద్యపు శుద్ధులు, కళింగర సాగు మొదటి భాగం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు విషయాన్నందిస్తారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 27వ భాగం ప్రసారం. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ సి లక్ష్మీనారాయణ గారు అందించేటువంటి స్వీయ కవితలు. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మాడభూషి అనంతసేనం అయ్యంగారి గురించి వారి మనవడు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారితో పరిచయం. 9:30 అభిలాష. 10:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 10:48 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఇవి రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జైమనీ భారతం హరికథ శ్రీమతి ఎం వాణి భాగవతారిణి. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 2 నిమిషాలు. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి నమస్తే, జై హింద్.